వక్షో విహారి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రిత జనప్రియ జానకీయే శ్రీ వెంకటేశ దైతే తవవతి ప్రభాతం మాతర సమస్త జగతాం మధుగలయ భావే వక్షో విహారి మనోహర దివ్యమూర్తే.

శివ సురేశ కృషానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథ బద్ధాంజలి ప్రజలసంజతీశదేశ శ్రీవేంకటాచలపతే సుప్రభాతం ధాతీశుతేహరాజ మృగాధిరాజనాగాధిరాజ జగరాజ భయాధిరాజ స్వస్వాధికార మహిమాధికమర్థయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం సూర్యేందు భౌమ బుధ పతికాశౌరి

శ్రీమన్నన గరుడాదిరక్షితాంగ్రే శ్రీవేంకటాచలపతే నమస్తు ప్రభాతం. శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రకరాళి శ్రీమత్ సచింద్ర శరణ.

ಲಕ್ಷ್ಮೀ ನಿವಾಸ ಗುಣ

ಸಚಿಮುಖಾಂಗಿ ಶರಣಾಗತ ಸದಸಾನಿ ಪರಯಾ ಕೃಪಯಾ.

ಕಲದೇವರ

ಸುಮುಖಂ ಸುಹೃದಂ ಸುಲಭಂ ಖಡನಂ ಸ್ವಜನಂ ಚ ಸುಖಾಯ ಮಮೋ.

స్వామి సుశీల సురభాషితపాణిజాతశ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే ఆనుపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్యసౌరభకరౌ సమసన్నివేశౌ సౌమ్యౌ సదానుభవనేపి నవానుభావ్యౌ శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే సద్యో విజాతి సముదిత్వరసాంగరాగ సౌరభ్య నిర్భర సర్వోభవామ్యహార్తా సమ్యక్ సుసాహస పదేషు వివేకయంతౌ శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే రేఖామయ ధ్వజ సుధాకలజాతపత్ర వజ్రాంశాంగురు హుభలల్లకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటకటక
శరణం ప్రపద్యే. తామ్రోదర ధృతి పరాజ పద్మరాజౌ వాక్యై మహోభిర విభూత మహేంద్ర హీనౌ ఉజ్జన్నతాంశు విరుద్ధ

మనసగోచరతో కుమార్యం శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే. లక్ష్మీమతీ తదను రూప నిజానుభావీలాదివ్య మహిషీ కదపల్లారా. ఆరుణ్య సంక్రమణ రత కిల కాంగరాగౌ శ్రీవేంకటేశరణౌ శరణం

0: విపాద విపాదధానౌ శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే.
1: విష్ణు పదే పర మగిచుదిత ప్రశంసౌ యోమద్భవు సై భోగ్యతయా ప్యుపాతౌ. భూయ సదేతి తవ పాణి తలన ప్రదిష్టౌ శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే. పార్థాయ తత్సదృశ

శ్రీవేంకటేశరణే అమ్లానృష్యదవనీతలకీర్ణపుష్పౌ శ్రీవేంకటాద్రిశిఖరాభరణాయ మానవౌ ఆనందితాఖిల మనోనయనోత్తమైతో శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే. ప్రాయప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతు సనాతిప శిశోరమృతాయ మానవౌ ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసారతారకదయాకృదృగంచలేన సౌమ్యోపయంతృమునినామపదర్శితౌతే శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసారతారకదయాకృదృగంచలేన సౌమ్యోపయంతృమునినామ

నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ తుభ్యం శాంతిం కరో వృషగిరీశ న జాతు మహ్యం. శ్రీ షట్క్రియా ఘటికయా పదుపాయ భావే ప్రాప్యే త్వయి స్వయముపేయతయా స్ఫురంత్యా. నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ

0: FM 90.4
1: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయీత్ సర్వవిఘ్నోపశాంతైత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయితున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరిహి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. హరిహి ఓం. అపూజయత్ కర్మస లక్ష్మణస్య సుదుష్కరం దశరథిర్మహాత్మా హృష్టా బభూవుర్యుది యుధపేంద్ర నిపాతితం శక్రజితం విషమ్య. మహర్షి అంటారు, బాగా బడలిపోయి ఒంటి నిండా గాయాలైనటువంటి లక్ష్మణమూర్తికి సుషేణుడు ఓషధి చేత చికిత్స చేసిన తరువాత ఆయన తిరిగి స్వాంతన పొంది పూర్ణమైనటువంటి శరీరారోగ్యమును మానసికమైనటువంటి ఉత్తేజమును తిరిగి పొందగలిగారు. ఆ స్థితిలో లక్ష్మణస్వామితో కలిసి ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూసి అక్కడ ఉన్న వానరులందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిన్న ఇంద్రజిత్ సంహారం చేసిన తరువాత లక్ష్మణస్వామితో కూడినటువంటి రామచంద్రమూర్తి యొక్క స్థితి, ఎందుకంటే ఎప్పుడైనా ఒక ప్రసంగాన్ని ప్రారంభం చేసే ముందు ఒక లక్షణంతో ప్రారంభం చెయ్యాలి అని శాస్త్రవాక్కు. మంగళంతో ప్రారంభం చేసి మధ్యలో మంగళం ఉండి చివర మంగళంతో పూర్తి చెయ్యాలి. ఎందుకంటే ఉపన్యాస ప్రారంభంలోనే ఏదన్నా శోకంతో కూడిన ఘట్టం ఉంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి మంగళంతో మొదలుపెట్టాలి మళ్ళీ. ఎందుకంటే మరి కొడుకు మరణించాడని రావణాసురుడు ఏడుస్తాడు, అందుకని వెనక్కి వెళ్ళి వస్తుంటాను. ఎందుకు అలా వెనక్కి వెళుతుంటారు ఈయన అని మీకు అనుమానం ఉంటుందేమో అని నేను దాన్ని నివృత్తి చేయడానికి ఆ విషయం మనవి చేశాను. తదనంతరము రావణాసురుడి దగ్గరికి వెళ్ళినటువంటి రాక్షసులు ఆయనకి నివేదించారు, నీ ప్రియకుమారుడైనటువంటి ఇంద్రజిత్ యుద్ధములో లక్ష్మణస్వామి చేతిలో నిహతుడైపోయాడు, కానీ ప్రభు మరణించే సమయంలో కూడా చాలా తీవ్రమైనటువంటి యుద్ధాన్ని చేసి ఆ లక్ష్మణుని చేతిలో ప్రాణములను విడిచిపెట్టాడు అని చెప్పారు. చాలా విశేషమైన శోకానికి గురయ్యాడు. ఆయన మూర్ఛపోయాడు ఆ మాట వినగానే రావణాసురుడు, నీ శరములతో యముణ్ణి కాలపురుషుణ్ణి సైతము మట్టు పెట్టగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడివి, మందరపర్వత శిఖరములను కూడా పిండి చేయగలిగినటువంటి భుజబలమున్నవాడివి, అటువంటి వాడివి ఇవాళ ఒక నరుడి చేతిలో పడిపోయి మరణించావు అని ఏషపంధాః సుయోధానాం సర్వే మర గణేష్వపి యకృతే హన్యతే భర్తుః సపుమ

ಭಗವಾನ್ ಸ್ವರ್ಗಮೃಚ್ಛತಿ ಅದ್ಯ ದೇವಗಣಾಸ್ಸರ್ವೇ ಲೋಕಪಾಲಾಸ್ತಥರ್ಷಯಃ ಹತಂ ಇಂದ್ರಜಿತಂ ಶ್ರುತ್ವಾ ಸುಖಂ ಸ್ವಪ್ಸ್ಯಂತಿ ನಿರ್ಭಯಾಃ. ಚಾಲಾ ಚಿತ್ರಂಗಾ ಮಾತಾಡ್ತಾ ಉಂಟಾಡು ರಾವಣಾಸುರುಡು. ಆಯನ ಮಾತಾಡೇಟటువంటి ಮಾತಲಕಿ ಆಯನಕನ್ನೀ ತಿಳಿಸನಿ ಅನಿಪಿಸ್ತುಂದಿ. ಆಯನಕున್నటువంటి ಮೌಢ್ಯಮೂ ಅರ್ಥಮవుతుంది. ಆಯನ ಅನ್ನಾಡು, ಒಕ್ಕೊಕ್ಕಪ್ಪುಡು ದೇವತಲು ಕೂಡ ಇಲ್ಲಾ ಮರಣించవలసి వస్తుంది. కాబట్టి కొడుకు మరణించాడని బాధపడుతున్నాడు, కొడుకు మరణించడాన్ని సరిపెట్టుకుంటున్నాడు, లేక రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనములలో చాలా ప్రధానమైన భాగము ఈ రాక్షస సంహారమే కనుక అటువంటి బుద్ధి పుడితే తప్ప రావణుడు బయటికి రాడు కనుక అటువంటి మూర్ఖపు ప్రవర్తనతో ఉండిపోయాడనుకోవాలి. కాబట్టి ఆయన అంటాడు, దేవతలు కూడా ఒక్కొక్కప్పుడు మహాయోధులైనటువంటి వారు యుద్ధరంగంలో పడిపోతుంటారు, కానీ ఎవరైతే యకృతే హన్యతే భర్తుః ప్రభు యొక్క ప్రయోజనము కొరకు ప్రభుకార్యమును అనుసరించి యుద్ధము చేసి యుద్ధంలో శరీరత్యాగం చేస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తమ గతుల్ని పొందుతారు, ఊర్ధ్వలోకాలు పొందుతారు. నిజంగా అది ప్రభుకార్యమా, రాజ్యానికి వచ్చినటువంటి ఆపద, లేకపోతే ఈయన తెచ్చిపెట్టుకున్న వ్యక్తిగత విషయాన్ని దేశ సమస్యగా మార్చాడా అన్నది మీరు ఆలోచిస్తే అది యథార్థానికి రాజ్యానికి వచ్చిన సమస్య కాదు. ప్రభు తన తుంటరితనంతో తన వ్యక్తిగతమైనటువంటి సమస్యని దేశము యొక్క సమస్యగా మార్చాడు. మార్చి మొత్తం రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నశించిపోతున్నా కూడా విడిచిపెట్టినటువంటి మౌఢ్యంతో తాను నిలబడ్డాడు. అది తెలుసుకుని ఉండి ఉంటే ఒక వ్యక్తి ప్రయోజనానికి దేశ ప్రయోజనాన్ని బలిపెట్టకూడదు అని ఆలోచించి ఉండి ఉంటే బాగుండుండేది, కానీ ఆయనకు అటువంటి ఆలోచన రాదు. కాబట్టి హతం ఇంద్రజితం శ్రుత్వా సుఖం స్వప్స్యంతి నిర్భయాహ. ఇంద్రజిత్ మరణించాడు అన్న వార్త విన్న దేవతలు ఇవాళ బాగా నిద్రపోతారు అన్నాడు. అంటే ఇంద్రజిత్ బతికుంటే చేసే పని ఏమిటంటే దేవతలు పడుకోకుండా చేస్తాడు. దేవతలు ఏం చేస్తుంటారు? దేవతలు మన లోకానికి ఉపకారం చేస్తుంటారు. వాళ్ళు ఎలా ఉపకారం చేస్తారు? మన మీద ఆధారపడి మనకు ఉపకారం చేస్తారు. అదో గమ్మత్తు ఆ ప్రక్రియలో. ఎందుకంటే వాళ్ళకి కావలసినవి మనం ఇస్తాం. మనం ఇవ్వడం అంటే యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులు ఇస్తే మనమిచ్చిన హవిస్సులు దేవతలు పుచ్చుకుంటారు. పుచ్చుకుని దేవతలు వీళ్ళు మనకి హవిస్సులు ఇచ్చారన్న తృప్తి చేత, ఆ ఆనందం చేత మనకి వర్షములనిస్తారు, పాడి పంటలనిస్తారు. అవి పుచ్చుకున్న మనం మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులు చేసి మళ్ళీ దేవతలకి కృతజ్ఞతని ఆవిష్కరిస్తాం. ఇది ఒక మర్యాదతో కూడుకున్నటువంటి వ్యవస్థ. అందులో దేవతల్ని అవమానించవలసినటువంటి అవసరం ఉండకూడదు, ఆ ఆలోచన రాకూడదు. కానీ దేవతలతో విభేదించాడంటే కారణం ఏమిటంటే ఈ దేవతల కన్నా నేను గొప్పవాణ్ణి అన్న ఒక భావన. ఆ భావన ఎందుకు వచ్చింది అంటే చేసిన తపస్సు అహంకారం పెంచుకోవడానికి పనికొచ్చింది తప్ప చేసిన తపస్సు తనని తాను ఉద్ధరించుకోవడానికి పనికి రాలేదు. కాబట్టి అటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి ఇప్పుడు చాలా బాధపడ్డాడు. రామలక్ష్మణులు కేవలం నరులు, అటువంటి వారి చేతిలో అంత గొప్పవాడైన నా కొడుకు నిహతుడైపోయాడు. సపుత్రవధ సంతప్త శూర క్రోధవశం గత సమీక్ష రావణో బుద్ధ్యా వైదేహ్యా రోచయద్వదం. ఆయన, నేను మీతో మనవి చేశాను ఇత పూర్వం అనేక పర్యాయాలు, కామమునకు ఉండేటటువంటి లక్షణం ఎప్పుడూ రెండుగానే విడుతుంది, ఒకటి తీరడం, రెండు క్రోధం. అయితే ఇందులో మళ్ళీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసండి, మనిషి యొక్క శక్తి వ్యయం ఎప్పుడు జరుగుతుందంటే కామము తీరితే జరుగుతుందా, కామము తీరకపోవడం వల్ల వచ్చిన క్రోధము వల్ల ఎక్కువ శక్తి వినియోగం అవుతుందా? అంటే కామము తీరకపోవడం వల్ల కలిగేటటువంటి క్రోధం వల్ల వినిమయం అయ్యేటటువంటి శక్తి కన్నా కామము తీరిందన్న తృప్తి వల్ల వ్యయమయ్యేటటువంటి శక్తి ఎక్కువ. లోకంలో అదొక చిత్రమైనటువంటి విషయం. మనిషి తన తేజస్సునంతటినీ ఎందుకు పోగొట్టుకుంటాడంటే కోరిక కోరుకున్న తర్వాత ఆ కోరిక సిద్ధించినప్పుడు కలిగినటువంటి తృప్తి వలన తేజస్సు నశిస్తుంది. క్రోధం ఆ కోరిక తీరకపోతే పుడుతుంది, ఆ క్రోధము వలన కూడా తేజస్సు నశిస్తుంది. కానీ క్రోధము వలన ఎక్కువ తేజస్సు నశిస్తుందా, కామము తీరడం వల్ల ఎక్కువ తేజస్సు నశిస్తుందా? అంటే కామము తీరడం వలననే ఎక్కువ తేజస్సు పోతుంది. నేను అంతకన్నా ఇంకా దాన్ని ఇప్పుడు లోపలికి విచారణ చేయడానికి తగిన సమయం కాదు.

అది ఇతర ఉపన్యాసానికి ప్రతిబంధకం అవుతుంది. కాబట్టి కామమునకు రెండే లక్షణాలు ఉంటాయి. ఒకటి, క్రోధముగా పరిణమించాలి తీరకపోతే. రెండు, తీరితే తృప్తిగా పరిణమించాలి. ఈ రెండిటికీ మనసే ఆలంబనం. ఇందులో చిత్రం ఏంటంటే రెండిటి చేత కూడా తేజస్సుని క్షయం చేస్తుంది. అందుకే తేజస్సు నిలబెట్టుకోగలిగిన వాళ్ళు ఎవరై ఉంటారంటే అకాములై ఉంటారు. మీరు చూడండి, ఏ కోరిక లేనటువంటి వాడి తేజస్సు దినదినాభివృద్ధి పొందుతుంది. ఎందుకో తెలుసా? వాడికి క్షయమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే వాడికి కోరిక ఉంటే కదా తీరింది అనడానికి, అసలు కోరుకోడు. కోరిక ఉంటే కదా క్రోధం పుట్టడానికి తీరలేదని. అందుకని ఆ రెండు మార్గములు మూసుకుపోతాయి. మూసుకుపోతే ఏమవుతుందంటే ఆయన తేజస్సు పెరిగిపోతుంటుంది. తేజస్సు పెరగడానికి ఉండేటటువంటి ప్రధానమైన కారణం అది. ఎక్కడ నిత్యతృప్తితో కూడిన జీవనం ఉంటుందో అక్కడ తేజస్సు ఉంటుంది. తృప్తి లేని చోట తేజస్సు క్షయం అవుతుంది. అందుకే ఎప్పుడూ కూడా మనిషి తన జీవితంలో నేర్చుకోవలసినటువంటి ప్రధానమైన లక్షణం తృప్తితో బతకడం నేర్చుకోవాలి. నేను మీతో పూర్వం అనేక పర్యాయాలు మనవి చేశాను. ఈ తృప్తి అన్నదాన్ని ఎలా వస్తుంది అంటే మీరు కోరి కోరి తీసుకొస్తే వచ్చేది కాదు. ఎందుకంటే నువ్వు తృప్తిగా ఉండు అన్నారనుకోండి, అదేం ఉండదు. నాకు అది లేదుగా అంటే, నాకు అది లేదుగా అంటే మీరు ఏం చేయవలసిందంటే నీకేమి ఇవ్వలేదు ఈశ్వరుడు అని అడుగుతుండాలి. మీరు మీరు దాన్ని తిరగబడ్డారనుకోండి, దాని మీద అది వింటుంది మాట. మీరు తిరగబడలేదనుకోండి మనసు మీద, అది ఎప్పుడూ కోరుతూనే ఉంటుంది. ఎప్పుడు కోరినా దాని పగంతా ఎలా ఉంటుందంటే ఇదే రోహిణి వంక అంగారకుడు చూడడం అంటారు. తేజస్సుని నింపేవాళ్ళు ఒకళ్ళు శరీరంలో, మనం తిన్న ఆహారంలో ఆరో వంతుని మనసుగా తేజస్సుగా మారుస్తుంటాడు ఈశ్వరుడు. ఈ తేజస్సుని క్షయం చేస్తుంటాడు ఇంకొకడు. లోపల కోరికలు పుట్టించి మనసులో, తీరితే తృప్తి తీరకపోతే క్రోధం, ఈ రెండిటి చేత తేజోక్షయం అయిపోతుంటుంది. చిట్ట చివరికి ఏమైపోతుందంటే అసలు జీవితంలో తేజస్సుని నిలబెట్టుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మనుష్య శరీరం పొందడం వల్ల ఏ ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకోవాలో దానిని సిద్ధింపచేసుకోలేడు. అందుకే తృప్తి అన్న మాటకి ఆలంబనం కింద ఏది తీసుకోమని పెద్దలు చెప్తారంటే, 10 మందికి పనికొచ్చేటటువంటి పని ఈశ్వర కార్యంగా చేయమని చెప్తారు. 10 మందికి పని వచ్చే పని అంటే మీరు మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను 10 మందికి అన్నం పెడుతున్నానన్నాను అనుకోండి, మళ్ళీ అదో అహంకారానికి కారణం అవుతుంది. ఎందుకంటే నేను 10 మందికి అన్నం పెడుతున్నానండి, నేను రోజు అన్నదానం చేస్తుంటానండి, రోజు 10 మందికి అన్నం పెడుతున్నానండి అన్నాడు. నేను 10 మందికి కంటి ఆపరేషన్ చేయించానండి అన్నాడు అనుకోండి, మళ్ళీ అది ఏమవుతుందో తెలుసా అండి? అదో అహంకారానికి కారణమవుతుంది. మీరు చూడండి, కొంతమంది చిత్రమైన మాట మాట్లాడతారు. మేము బలానా వాళ్ళని ఉపన్యాసాలకి తీసుకెళ్ళామండి, బలానా వాళ్ళని ఉపన్యాసాలకి తీసుకెళ్ళామండి అంటారు. తీసుకెళ్ళడం ఏమిటి? తీసుకెళితే నీకేమొచ్చింది? అహంకారం వచ్చింది. విని నువ్వేమైనా మారావా? బలానా వారిని మా బలానా వారు అనుగ్రహించి మా ఊరు వస్తే వారి దగ్గర వినే భాగ్యం మాకు కలిగిందండను. అప్పుడు నువ్వు బాగా నిన్ను నువ్వు సంస్కరించుకున్నావని గుర్తు. వాక్కు హృదయ సంస్కారమునకు ప్రతిబింబంగా నిలబడుతుంది. అందుకే మీరు మాట్లాడే మాటని బట్టి మీరు ఎంత స్థాయి సంస్కారాన్ని పొంది ఉన్నారు అన్నది పెద్దలు లెక్క కట్టేస్తారు. అందుకే పెద్దల దగ్గరికి వెడితే వినడం ఎక్కువ తక్కువ మాట్లాడు అంటుంటారు. ఎందుకు అనవసరంగా సంస్కారాన్ని బయట పెట్టడం? వారు పెద్దలు అని నువ్వు అంగీకరించి ఉంటే, చాలా తక్కువగా మాట్లాడి ఉంటే బాగుంటుంది. కనుక ఇప్పుడు రావణాసురుని యొక్క హృదయంలో ఎప్పుడూ కామము ఉండిపోయింది కాబట్టి అది ఈశ్వరపరం కాదు. ఈశ్వరపరం అయిందనుకోండి వచ్చే అనుగ్రహం ఏమిటో తెలుసా అండి? నేను అన్నం పెట్టానండవు. భగవంతుడు రోజు నాతో 10 మందికి అన్నం పెట్టిస్తున్నాడండి అంటాడు. ఇప్పుడు నువ్వు పెడుతున్నావా ఈశ్వరుడు పెట్టిస్తున్నాడా? ఈశ్వరుడు పెట్టిస్తున్నాడు, తాను ఈశ్వరుడికి పనిముట్టు. అహంకారం ప్రబలడానికి ఏమి ఉండదు. అందులో తన కోరిక ఏదో తీరింది అన్నదేం ఉండదు. తన కోరికల్ని తన కదలికల్ని ఏం చేస్తాడంటే ఈశ్వరపరం చేస్తాడు, ఈశ్వర సేవగా మారుస్తాడు. కాబట్టి మనసు కామముతో కూడిన సంకల్పములు చేసే అవకాశం ఇవ్వకుండా సంకల్పములన్నీ భగవత్ సేవగా చేసేటటువంటి సంకల్పములుగా మారుస్తాడు. అప్పుడు మనసుని ఖాళీగా ఉండు అంటే ఉండకుండా ఉండేదాని బలహీనతని బలంగా మార్చుకుని

దానివల్ల తేజస్సుని నిలబెట్టుకుంటాడు. నిలబెట్టుకున్న తేజస్సుతో ఈశ్వరాభిముఖుడవుతాడు. ఆ ఈశ్వరాభిముఖుడై చాలా తొందర తొందరగా ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేసి ఈశ్వరుణ్ణి చేరుకుంటాడు. దానివల్ల ఈ ఉపాధిని ఈశ్వరుడు ఇచ్చినందుకు తత్ప్రయోజనమును పొందుతాడు. ఇది తెలియకుండా ఇంకా ఎన్ని చెయ్యండి, అవి ఎందుకు పనికొస్తాయంటే మళ్ళీ పతనం అవడానికే పనికొస్తాయి. ఇది అసలు చాలా పెద్ద రహస్యం. రహస్యం అంటే మనం పట్టుకోవలసిందే. రహస్యం అంటే మీకు ఎవరికి తెలిసినో తెలిసింది కాదు నా ఉద్దేశ్యం. ఇది లేదనుకోండి, ఎన్ని ఉన్నా ఏమవుతుందంటే ఇదంతా నా వల్లే అంటూ ఉంటాడు. ఇదంతా నా వల్లే అన్న కొద్దీ ఇబ్బంది వస్తుంటుంది. అంత తపస్సు చేశాడు ఏమంటుంటాడు, ఇది కదా పాడైపోవడానికి కారణం, నేను పడగొడతాను వీళ్ళందరినీ అంటాడు. నాకు తపస్సు ఉందంటాడు, నాకు వాడు బల్లెనిచ్చాడంటాడు, నాకు వీడి శూలం ఇచ్చాడంటాడు, అవి నా దగ్గరుంటే వాడేం చేస్తాడంటాడు. ఇలా అనకుండా రావణుడి 10 తలకాయలు ఈశ్వర సేవ కోసం పనికొచ్చాయనుకోండి, రావణాసురుడు ఎటువంటి గొప్ప స్థితిని పొంది ఉండేవాడు అసలు? అది మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు ఆ దృష్టికోణం ఏర్పడకపోవడం వల్ల వచ్చేటటువంటి ప్రమాదాన్ని మీరు పసిగెడతారు. కాబట్టి ఇప్పుడు ఆయన దృష్టి మళ్ళీ ఎటువైపు పెడుతుంది, ఇప్పుడు ఇందులోంచి అంకురించాలి. అది మహర్షి అంత గొప్పగా ఆ మాటలన్నింటినీ అందుకని ఆయన శ్లోకాల రూపంలో ఇస్తూ ఉంటారు. తిరిగి తిరిగి తిరిగి తిరిగి ఎక్కడికెడుతుంది అంటే తన కామములోంచి ఇవన్నీ జనించాయి కాబట్టి ఆ స్థానం మీద కెడుతుంది. తనకి సీతమ్మ లొంగలేదు సరికదా, లొంగని సీతమ్మ వల్ల తన కొడుకు పడిపోయాడు అని ఆలోచిస్తాడు తప్ప అసలు నేను సీతమ్మని కోరకుండా ఉంటే ఇలా జరిగేది కాదు కదా. ఆ ఒక్క మాట అన్నాడు అనుకోండి, అయిపోయింది అంతే, రామాయణం మారిపోయింది. అలా అనలేడు, అలా అనలేడు రావణుడు అని అనకండి. మనం కూడా అలా అనలేకపోతే ఎప్పుడైనా మనం కూడా ప్రమాదపు టంచుల వైపుకి వెళ్ళిపోతున్నట్టే. కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలుగుతోంది అన్నదాన్ని మీరు గమనించి అక్కడ మీరు మారడం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. అది లేనంతకాలం ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే చాలా కష్టం దానికి జవాబు. కాబట్టి ఇప్పుడు ఆయన మనసులో ఉన్న భావములు క్రోధముగా పరిణమించాయి. అందుకే మహర్షి అంటారు వైదేహ్యా రోచయద్వధం, నేను విదేహ వంశమునకు చెందినటువంటి సీతమ్మని వధిస్తాను అన్న కోరిక ఆయన యందు జనించినది. అంటే కామము పక్కన క్రోధం పుట్టింది. ఇంద్రజిత్ మరణానికి ఇప్పుడు ఆయన ఎవరిని బలి చేస్తున్నాడు, ఎవరిని దానికి బాధ్యత అంటున్నాడు అంటే సీతమ్మని బాధ్యత అంటున్నాడు. సీతమ్మ లొంగిపోయి ఉండి ఉంటే ఇంద్రజిత్ మరణించేవాడు కాదుగా. సీతమ్మ లొంగలేదు అందుకే ఇంద్రజిత్ మరణించాడు. ఏమైనా తర్కానికి అర్థం ఉందా? అంటే కామం పక్కన క్రోధం పుట్టేటప్పుడు యుక్తాయుక్త విచక్షణని మరిచిపోయేటట్టు చేస్తుంది. అందుకే నరకద్వారము అన్నాడు భగవద్గీతలో గీతాచార్యుడు, నరకద్వారములు కామక్రోధములు అన్నాడు. అవి మనిషిని ఎంత క్రూరమైన ఆలోచన చేయిస్తాయో చూడండి. తప్ప నిజాయితీతో నిష్పక్షపాతంగా తనని తాను విచారణ చేసుకునేటటువంటి అవకాశాన్ని అవి ఇవ్వవు. కాబట్టి ఇప్పుడు సీతమ్మని చంపాలి అన్న కోరిక పుట్టింది. తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్నస్రబిందవ దీప్తాభ్యామివ దీపాభ్యాం సాక్షిస స్నేహబిందవ. ఆయన యొక్క కనులలోంచి అగ్నిహోత్రంతో కూడినటువంటి తైల బిందువు దీపంలోంచి పడినట్టు నీటి బిందువులు కింద పడ్డాయి. ఎప్పుడైతే మనిషి ఇంతగా కామక్రోధములకు వశుడయ్యాడో అప్పుడు ఒకరు చెప్పినది వినడం కానీ తన మనసులో వేరొక ఆలోచన రావడం కానీ ఇక ఉండదు. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మహాపాపము వైపుకి అడుగులు వేయిస్తుంది. ఇప్పుడు ఇది సీతమ్మ కాకుండా ఇంకొకరు ఉన్నారనుకోండి, ఒక బలహీనుడు ఎవరో ఉన్నారనుకోండి, ఆయన చెనకుతాడు. ఎందుచేత అంటే తనని తాను రక్షించుకోగలిగినంత ధర్మము చాలా తీవ్ర స్థాయిలో ఉందనుకోండి, ఈయన బుద్ధి మారు, ఎప్పుడూ వినని వాడు, ఒకరి మాట వింటాడు. అది విన్నాడు అంటే రావణుడి ప్రజ్ఞ కాదు. చిత్రం ఏంటంటే ఎవరి మీదకి వెళ్ళాడో వారు చెనకబడడానికి వీలు లేదు. కారణం ఆవిడ ధర్మం అంత గొప్పదనమాట, ఆవిడ పాతివ్రతా ధర్మం అంత గొప్పది. అది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎన్నడూ వినని వాడు ఒకడి మాట విని చంపుతానన్నవాడు చంపడం మాంటాడు. అదేంటి ఇప్పుడు వినడన్నారు కదా.

మీరు రావణుడు ఇవ్వాలి ఎందుకు విన్నాడు అంటే మీరు దీన్ని పట్టుకోవలసి ఉంటుంది. రామాయణంలో ఇది పట్టుకుంటే మనకి ప్రయోజనం, ఇది పట్టుకోకపోతే కథ. కథగా వింటే తప్పని నన్ను ఉద్ధరించి తీరుతుంది రామాయణం. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం శృణ్వన్ రామకథానాథం కోనయాతి పరంగతిం. పైకి విన్నా మధుర మధురమైన కథ, రామకథలో ఉన్న నాదము అంతరార్థమును తిరిగితే అటువంటి వాడు కోనయాతి పరంగతి ఎందుకు వెళ్ళడు పరగతులకు, ఎందుకు పొందడు ఈశ్వరుణ్ణి, పొంది తీరుతాడు. అంటే అసలు అనుమానం లేదన్నారంటే రామాయణము యొక్క అంతరార్థము తెలిస్తే అటువంటి వాడిని కామక్రోధములు వశం చేసుకోవడం కుదరని స్థితికి తాను పెరగగలిగిన అభ్యాసమునందు నిలబడగలడు. అంటే ఉత్తరక్షణం కటాక్షింపబడుతుందని నేను అనను, ఎందుకంటే మార్గము తెలియడం వేరు, తెలుసున్న దాన్ని మీరు అనుష్ఠించడం వేరు. మీకు ఆకలి వేసి ఇంట్లో అన్నం ఉండడం వేరు, మీరు తినడం వేరు. మీరు తినకపోతే తీరదుగా. రామాయణంలో మార్గం మీకు తెలియడం వేరు, తెలుసున్న దాన్ని మీరు అనుష్ఠించడం వేరు. అనుష్ఠానంలోకి రాకపోతే అది మిమ్మల్ని రక్షిస్తుందన్నంత పెద్ద మాట నేను అనలేను, చాలా కష్టం ఆ మాట. అలా ఒకవేళ అన్నా అది చాలా చౌకుబారు మాట. కాబట్టి ఇప్పుడు ఆయన అపారమైన క్రోధమును పొందాడు. పొంది ఇప్పుడు ఈ క్రోధము ఎలా పరిణమించిందంటే అంటుకోవడం అంటూ అంటుకోవాలి, కానీ దావానలం అరణ్యాన్నంతటినీ కాలుస్తుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో దావానలం అంటుకుంటే, అరణ్యం అంటుకుంటే ఉండేటటువంటి స్థితి అత్యంత భయానకంగా ఉంటుంది. నేను ఒక్కసారి అనుభవించాను. నేను ఒకసారి సిరిశైల నుంచి మంచి వేసవి కాలంలో ఒక రాత్రి వేళ 6 గంటలకో 7 గంటలకో బయలుదేరి దిగిపోతున్నాం, బస్ ఆప్ చేశారు. దావానలం అంటే అరణ్యం అంటుకుంది, ఎటువైపు నుంచి మంట వస్తుందో తెలియదని నిజంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నాం. ఎందుకంటే ఎటు చూసినా అగ్ని జ్వాలలే, ఆకాశాన్ని అంటుతున్నట్టే ఉంటాయి ఆ చీకట్లో. ఏదో ఈశ్వరానుగ్రహం, నువ్వు ఎదరెదురు ఎప్పుడైనా ఉపన్యాసంలో చెప్పడానికి చూస్తే బాగా చెప్తామని నీకు చూపించానన్నాడేమో ఈశ్వరుడు. క్షేమంగా కొండ దిగిపోయామనుకోండి ఆ లోయలోంచి. కాబట్టి ఇప్పుడు అది అంటుకుంది. అది ఎంత దూరం అంటుకుందంటే కవచం బ్రహ్మదత్తం మే యదాదిత్య సమప్రభం దేవాసుర విమర్దీషు నభిన్నం వజ్రశక్తిభిః. నాకు చతుర్ముఖ బ్రహ్మగారు నా తపస్సు యొక్క ఫలితముగా నాకు అనుగ్రహించినటువంటి స్వర్ణ కవచం ఉంది. ఆ కవచము ఇంద్రుని యొక్క వజ్రాయుధము చేత కూడా భేదింపబడదు, దాన్ని బయటికి తీయండి. యత్తదాతి ప్రసన్నేన సశరం కార్ముకం మహత్ దేవాసుర విమర్దీషు మమదత్తం స్వయంభువా. నాకు చతుర్ముఖ బ్రహ్మగారు యుద్ధంలో వాడడం కోసం ఇచ్చినటువంటి కార్ముకము అంటే స్వర్ణమయమైనటువంటి ధనస్సు బాణములు ఉన్నాయి, వాటిని కూడా పైకి తీయండి. అద్య తూర్య శతైర్భీమం ధనురుద్ధాప్యతాం మమ రామలక్ష్మణయోరేవ వధాయ వధాయ వరమాహవే. నేను ఆ ధనస్సుని బాణములను తీసుకుని రామలక్ష్మణుల్ని వధిస్తాను, కాబట్టి మీరు వాటిని సిద్ధంగా ఉంచండి. వాటిని సిద్ధంగా ఉంచండి అన్నాడంటే ఇప్పుడు యుద్ధానికి ముందు రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళటం లేదు, ఇంకొక చోటుకి ఎడుతున్నాడు. ఎక్కడికి ఎడుతున్నాడు అంటే మంత్రులను పిలిచి అన్నాడు, నా కొడుకు మాయాసీతని సంహరించాడు రథం మీద తీసుకెళ్ళి, కానీ అతను అనుకున్న ప్రయోజనాన్ని సాధించలేకపోయాడు, నేను ఇవాళ నిజంగా సీతనే సంహరించేస్తాను. కాబట్టి ఇప్పుడు ఇదంతా జరగడానికి కారణమైనటువంటిది ఎవరో ఆ సీతమ్మని నిగ్రహిస్తాను అని ఒక పెద్ద కత్తి తీసుకుని విపరీతమైన వేగంతో అశోకవనంలోకి వెడుతున్నాడు. ఆయన వేగాన్ని ఆ చేతిలో కత్తిని చూసింది సీతమ్మ. నేను మీతో మనవి చేశాను కదూ నరుడి కథ ఇది, మీరు అలాగే ఆలోచించాలని. ఆవిడనుకుంది, నేను ఆనాడు హనుమ నాతో రామ్మ రామచంద్రమూర్తి దగ్గర దింపేస్తానంటే రానన్నాను, వెళ్ళిపోయి ఉండి ఉంటే బాగుండేది, రామచంద్రమూర్తి ఒడిలో కూర్చుని ఉండేదాన్ని. ఇప్పుడు ఈ దుర్మార్గుడు కత్తి పట్టుకుని వస్తున్నాడు, యుద్ధభూమిలో రామలక్ష్మణుల్ని నిర్జించి వస్తున్నాడా, నన్ను చంపడానికి వస్తున్నాడా, ఇప్పుడు ఇక్కడ నాకు దిక్కెవరు అని ఆవిడ భయము చేత విహ్వలయ్యి గాలికి అరటి చెట్టు కదిలిపోయినట్టు కదిలిపోయి శోకిస్తూ ఉంది. అంత క్రోధంలో ఉన్నటువంటి రావణుడు ఒకరి మాట వింటాడన్న నమ్మకమేం లేదు, అసలు మామూలుగానే ఇప్పుడు విండాయన. ఇక అంత క్రుద్ధుడై ఉన్నప్పుడు మాట వింటాడా, కానీ ఒక వృద్ధుడైనటువంటి మంత్రి సుపార్శుడు అన్న

0: మంత్రి రావణుడితో మాట్లాడడం మొదలెట్టాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే సీతమ్మ విషయంలో ఇది రెండో పర్యాయం రావణుడు మాట వింటున్నాడు. ఒకసారి ఇలాగే సీతమ్మ మీదకి ఆగ్రహంతో వెళ్ళాడు, ధాన్యమాలిని చెప్పిన మాట విని వెనక్కి వెళ్ళాడు. ఇప్పుడు సుపార్శ్వుడు చెప్పిన మాట వింటున్నాడు. ఇప్పటి వరకు బయలుదేరిన దాదిగా ఎంతమంది చెప్పినా వినలేదు, కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం సుపార్శ్వుడి మాటలు వింటున్నాడు. అంటే అసలు ఎన్నడూ విననివాడు విని మనసు మార్చుకుంటున్నాడంటే, అలా మనసు మార్చుకుంటే ఎవరు బతుకుతారో వాళ్ళు బతికేటట్టుగా ఈశ్వరుడు సంకల్పం చేసి వాళ్ళని రక్షిస్తున్నాడు. వాళ్ళని అలా రక్షించడానికి ఈశ్వర పక్షపాతము కారణమా వాళ్ళ ధర్మము కారణమా అని మీరు నన్ను అడిగారనుకోండి, ఈశ్వర పక్షపాతము కారణమో అని నేనంటే ఈశ్వరుణ్ణి దోషం చేసినట్టు అవుతుంది.
1: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కీర్తి మధురాతి మధురం స్వామి.

0: FM 90.4.
1: వరిలో ఆకుముడత పురుగును అదుపు చేయడం. ఆసియా ఖండంలో వరి ఒక ముఖ్యమైన ఆహార పంట. ఈ పంట మీద అనేక రకాల పురుగులు, తెగుళ్లు దాడి చేసి ఆహారం ఆదాయాలను నష్టపరుస్తూ ఉంటాయి. వేర్వేరు పంట దశల్లో దాడి చేసే ఆకుముడత పురుగు చాలా ప్రమాదకరమైన కీటకం. వీటి దాడిని రైతు త్వరగా గుర్తించకపోతే పంటలో చాలా భాగం నాశనం కావచ్చు.
2: ఎదిగే సీజన్ మొదట్లో అయితే పంట తీరుకోగలదు, కానీ పక్వానికి వస్తున్న దశలో దాడి జరిగి తగిన చర్యలు తీసుకోకపోతే దాదాపు సగం పంట పాడైపోతుంది.
1: ఎదిగిన ఆకుముడత పురుగు రెక్కల మధ్యలో వంకర గీతలుండే ఒక గోధుమ రంగు చిమ్మట. ఆడ చిమ్మట వరి ఆకు వెన్ను మీద కోలగా ఉండే గుడ్లు పెడుతుంది. ఆకుముడత పురుగు గుడ్లు కంటికి కనిపించినంత చిన్నవి. వాటిని చూడాలంటే మీకు భూతద్దం కావాలి. గుడ్ల నుంచి లార్వా, గొంగలి పురుగులు బయటికి వస్తాయి. అవి చిన్నగా ఉన్నప్పటి నుంచే ఆకు బయటి భాగాన్ని గీరి తినడం మొదలు పెడతాయి. ఎదిగిన గొంగలి పురుగులు ఆకుని మడత పెట్టి లోపల ఉంటూ ఆకుని తినేస్తాయి.
2: గొంగలి పురుగుని చూడడం తేలికే. అవి ఆకుని మడత పెట్టి ఆకుపచ్చని టిష్యూని గీరి తింటాయి. ఆకు మడత విప్పితే లోపల గొంగలి పురుగు కనిపిస్తుంది. ఈ పురుగులు రాత్రిళ్లు చురుగ్గా, పగటిపూట బద్ధకంగా ఉంటాయి. ఇవి మడత పడిన ఆకు లోపలే ఉంటాయి.
1: ఆకు మడత పురుగులకి నీడ కావాలి, కాబట్టి నీడ ఉన్న చోట అవి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు చెందిన కొందరు రైతులు ఆకుముడత పురుగుని తాము ఎలా అదుపు చేస్తున్నారో చెప్తున్నారు. అది ఇప్పుడు విందాం.
2: మేము ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను కలిసి మా పొలంలో సమస్యలని చెప్పాం. ప్రతిఘటించే 3 రకాల వరి వంగడాలున్నాయని, ఆకుముడత పురుగు వల్ల వచ్చే నష్టాన్ని అరికట్టాలంటే ఆ వంగడాలని పెంచమని వాళ్ళు మాకు చెప్పారు.
1: ఎండ తగిలేలాగా మొక్కలని 20x20 సెంటీమీటర్ల ఎడంలో నాటాలి. ఎండవేడి ఆకుముడత పురుగుల్ని చంపేస్తుంది. ఆకుముడత పురుగుల్ని తగ్గించాలంటే జైవిక ఎరువులని మాత్రమే వాడడం చాలా ముఖ్యం. నత్రజని ఎరువుల వల్ల పురుగులు పెరుగుతాయి.
2: పంట బాగా పండాలని నత్రజని ఎరువుని ఎక్కువగా వాడేవాళ్ళం, కానీ దానివల్ల ఆకుముడత పురుగులు ఎక్కువైపోయాయి. వాటిని చంపాలని రసాయనిక కీటకనాశులను వాడితే వాటి వల్ల మా పొలంలో మేలు చేసే పురుగులు కూడా చనిపోయాయి. నేను సేంద్రియ వరి సాగుని మొదలు పెట్టాను. ఇప్పుడు కేవలం దిబ్బ ఎరువు, కాంపోస్ట్లనే వాడుతున్నాను. వాటి వల్ల మేలు చేసే పురుగులు క్రమంగా పెరగడం, ఆకుముడత పురుగులు తగ్గడాన్ని చూస్తున్నాను. వరి పంటని సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం నా ఆదాయాన్ని పెంచుతోంది.
1: లైట్ ట్రాప్లని వాడితే ఎదిగిన చిమ్మటలని ఆకర్షించి అవి గుడ్లు పెట్టకుండా అరికట్టడానికి వీలవుతుంది. 2 ప్లాస్టిక్ గరాటాలతో మీరే ఒక లైట్ ట్రాప్ ని తయారు చేయవచ్చు. ఒక గరాటాని బల్బు మీద బోర్లించి కింద మరో గరాటాని అమర్చి చిమ్మటలని పట్టుకోవచ్చు. గరాటాల వెడల్పాటి పైభాగంలో కొన్ని బెజ్జాలు పొడిచి వాటిని ఒకదానికొకటి వైరుతో కట్టాలి. లైటు వెలుగుకి చిమ్మటలు ఆకర్షితమయ్యేలా 2 గరాటాలకి మధ్య కనీసం 2 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. ఎక్కువ వెలుగు కోసం 100 వాట్ బల్బుని వాడాలి. కింది గరాటాకి 2.5 సెంటీమీటర్ల వ్యాసమున్న పైపుని తగిలించాలి. చిమ్మటలు దాని గుండా కిందనున్న తొట్టిలోనికి పడిపోతాయి. లైట్ వెలుతురు చిమ్మటలని ఆకర్షిస్తుంది. వాటి పల్చటి రెక్కలు వేడెక్కిన బల్బుని తాకగానే కాలిపోగా చిమ్మటలు నీళ్ల తొట్టెలో పడి మునిగిపోతాయి. చిమ్మటలని ఇంకా తొందరగా చంపాలంటే నీళ్లలో కొద్దిగా కెరసినాయిల్ గానీ డిటర్జెంట్ సబ్బు గానీ కలపవచ్చు.

0: లైట్ ట్రాప్ వరి మొక్కల పొడవు కన్నా పైకి ఉండేలా మీటరున్నర ఎత్తులో ఒక స్తంభానికి కట్టాలి. నాట్లు వేసిన వెంటనే లైట్ ట్రాప్లని కడితే చిమ్మటలు కనిపించిన వెంటనే వాటిని చంపేయవచ్చు. అర హెక్టార్ కి ఒక లైట్ ట్రాప్ చొప్పున అమర్చాలి. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు దాన్ని వాడాలి. 9 గంటల తర్వాతి నుంచి మేలు చేసే పురుగుల రాక మొదలవుతుంది, కాబట్టి అవి చనిపోకుండా లైట్ని ఆర్పేయాలి. కరెంట్ లేకపోతే కిరసన్ ఆయిల్ లాంతర్ని వాడవచ్చు. ఆకుముడత పురుగులను చంపడానికి లైట్ ట్రాప్లతో పాటు మేలు చేసే కీటకాలను కూడా వాడుకోవచ్చు. పరాన్న భక్కులైన చిన్న చిన్న కందిరీగలు ఆకుముడత పురుగుల గుడ్లలో గుడ్లు పెడతాయి. ఈ కందిరీగల్ని పారాసైటాయిడ్లు అంటారు. కందిరీగలు పెరుగుతూ ఆకుముడత పురుగులు గుడ్లను చంపి తినేస్తాయి. వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి గాని, దగ్గర్లోని ప్లాంట్ ప్రొటెక్షన్ ఇన్స్టిట్యూట్ నుంచి గాని ప్రత్యేకమైన పారాసైటాయిడ్ కార్డులని కొనవచ్చు. ఎదిగిన చిమ్మటలు పొలంలో మొట్టమొదటిసారి కనబడగానే అవి గుడ్లు పెట్టడం మొదలైందని అర్థం చేసుకోవాలి. వెంటనే వరి పొలంలో కర్రలని పాతి వాటికి పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. అర హెక్టార్కి 5 పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. కార్డుల మీద ఉండే గుడ్లలోంచి చిన్న చిన్న కందిరీగలు బయటకొచ్చిన వెంటనే ఆకుముడత పురుగులు గుడ్ల మీద దాడి మొదలు పెడతాయి. 20 రోజుల తర్వాత కార్డులని మార్చాలి. మరో 20 రోజుల తర్వాత మళ్ళీ మార్చాలి. అలా ఆకుముడత పురుగులు ఎదిగిన చిమ్మటలు పూర్తిగా నశించేంత వరకు మార్చాలి. కానీ ఆకుముడత పురుగుల్ని అదుపు చేయడానికి అతి తేలికైన మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి.
1: మా ఊరి పొలంలో చాలా పురుగుల్ని చూశాను. అప్పుడు పిట్టలు వాలడానికి వీలుగా టీ షేప్ లో ఉన్న కర్రని పొలంలో అక్కడక్కడా పాతాను. హాని చేసే పురుగుల్ని పిట్టలు తినేసి వాటిని అదుపు చేశాయి. ఆకుముడత గొంగలి పురుగులని పిట్టలు చాలా ఇష్టంగా తింటాయి. ఇప్పుడు మా పంట చక్కగా ఉంది.
0: మడత పడిన ఆకుని తెరచి దాక్కని ఉన్న గొంగలి పురుగును చేత్తో నలిపిగాని తుమ్మమ్ముళ్ళుతో గుచ్చిగాని చంపేయవచ్చు. కోతల తర్వాత వరి దంట్లలోనూ కలుపు మొక్కల్లోనూ ఆకుముడత పురుగు బతుకుతుంది. దంట్లని కాల్చినంత మాత్రాన దాగున్న లార్వాలు చనిపోవు, కానీ ఆకుముడత పురుగులు లార్వాని తిని బతికే మంచి కీటకాలన్నీ చనిపోతాయి. కాబట్టి దంట్లని గడ్డిని ఎప్పుడూ కాల్చకూడదు. వరిగడ్డిని పశువుల పాకల్లో పరవడానికి దానాగాను ఇంకేదైనా రకంగానూ వాడుకోవచ్చు. తర్వాతి పంటని మొదలు పెట్టే ముందు పొలంలో వరి మొక్కలు లేనప్పుడు చిమ్మటలు గట్లమీది కలుపు గడ్డి మీదే గుడ్లు పెడతాయి, కాబట్టి ఆ గడ్డిని కత్తిరించి తొలగించాలి. తర్వాతి వరి పంటకి నాట్లు వేసే ముందు పశువులని కలుపు మొక్కలు మేయనివ్వాలి. పంట ఎదుగుతున్నప్పుడు కలుపు గడ్డిని తొలగించాలి. మనం నేర్చుకున్నవి మరోసారి చూద్దాం. ఆకుముడత పురుగు వరి పంటకి పట్టే పెద్ద తెగులు. ప్రతిఘటించే ఎదుర్కొనే వంగడాలు వేయాలి. వెలుగు పడేలా నాట్లని తగినంత ఎడంగా నాటాలి. జైవిక ఎరువులనే వాడాలి. నాట్లు వేసిన తర్వాత లైట్ ట్రాప్లని అమర్చి ఎదిగిన చిమ్మటలను అరికట్టాలి. ఎదిగిన ఆకుముడత చిమ్మట మీ పొలంలో కనిపించిన వెంటనే పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. మీ పొలంలో పిట్టలు వాలడానికి కర్రలు పాతి పిట్టలని ఆకర్షించాలి. దాగున్న గొంగలి పురుగులని చేత్తోనూ చంపేయవచ్చు. పొలంలోనూ చుట్టుపక్కల ఎదిగే కలుపు గడ్డిని అదుపు చేయాలి. ఈ రకరకాల పద్ధతులని పాటిస్తే మరింత వరి దిగుబడి సాధించి ఎక్కువ ఆదాయాన్ని అందుకోవచ్చు.
2: పారాసిటాయిడ్ కందిరీగలని వదలటం, తుమ్ముళ్ళు లైట్ ట్రాప్లు, పిట్టలు వాలే కర్రలని పాతడం వంటి తేలికైన చర్యలు తీసుకుంటాం. ఆకుముడత పురుగుని అరికట్టడానికి ఇవి చాలా చౌకైన తేలికైన పద్ధతులు. మాకు చక్కటి దిగుబడి వచ్చింది.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ना, नो टेंशन बेबे।
1: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి

0: பிரவீன், எம்எஸ் ஆர்த்தோபெடிக்ஸ், டாக்டர் மாற்றவரப்பு மகேஷ், எம்பிபிஎஸ் டிஎன்பி, எம்எஸ் நியூரோ சர்ஜரி, பிரெயின் அண்ட் ஸ்பைன் சர்ஜன், டாக்டர் என் மாதுரி, எம்பிபிஎஸ் எம்எஸ், எம்சிஎச் சர்ஜிக்கல் ஆங்காலஜி, எஃப்ஐ எம்ஏஎஸ் கேன்சர் சர்ஜன்,
1: விநாயகா மல்டி ஸ்பெஷாலிட்டி ஹாஸ்பிட்டல், ஜேபி ரோட், பீமவரம்,
2: விஷ்ணு தந்த வைத்திய கலாசால, டிபார்ட்மெண்ட் ஆஃப் பெடோடாண்டிக்ஸ் மரியு பிரிவென்டிவ் டென்டிஸ்ட்ரீ வாரி ஆத்வரியంలో
0: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: తలుపు విరగదా
1: అని పోవయ్య పోవయ్య చోట పోవయ్య కంట పడ్డారంటే కంటారు మీకయ్య
0: అక్కడో ఇక్కడ ఎక్కడ పోవయ్య ఈ పక్కకు వచ్చారో ఇంజురే అవునయ్య కిటిక మీద కిటిక మీద చిటిక మీద చిటిక వేసేరా నా వెళ్ళు చూడు నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసేరా.
2: ఏ చాలరా ఇప్పుడు ఏం పీకావు నీ హంగామా?
3: ఇలాంటి పాటలకి స్టెప్ వేయాలంటే ఏదైనా పీక్ ఉండాలి కదా.
2: ఏ అదేరా ఇప్పుడు ఏం చించావు నీ పాటలు డాన్సులు? నీకు ఉద్యోగం వచ్చిందా? నీకు
4: లేదన్నా కొత్తగా అడుగుతున్నాడు
3: తెలియట్లేదే.
2: కానీ అదే మన తప్పు కాదు. ఈ చోటు ఇక్కడ ఉన్న చెత్త ఈ చెత్తకి కారణమై ఈ చెత్తలో బతుకుతున్న ఎదుగో ఈ మనుషులు వీళ్ళని చూస్తేనే
0: విరిచి విరిచి

0: Brinquen vaca.
1: Chiti que mida, chiti que vencerá.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆల్రేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్.

0: FM 90.4.
1: గుడ్ మార్నింగ్ లిజనర్స్, యు ఆర్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4. మరి ఈ రోజు ఆయుష్మాన్ బాబా ప్రోగ్రామ్ లో మంచి హెల్త్ బెనిఫిట్స్ తో పాటు ఇంకా హెల్త్ టిప్స్ తో నేను మీ ముందున్నాను. నేను మీ ఆర్జే ఖ్యాతి. మరి ఈ రోజు ఒక మంచి ఇంగ్రీడియంట్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఇంగ్రీడియంట్ అనడం కన్నా అదొక డ్రై ఫ్రూట్ గా ఈ మధ్యన అందరూ తీసుకుంటున్నారు. వాళ్ళ డైట్స్ లోను ఇంకా వాళ్ళ డైలీ తినే వాటిల్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటున్నారు. మరి ఈ రోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తిని దాంట్లో నుంచి పడేసే విత్తనం గురించి అనమాట. ఆ విత్తనం ఏంటి అంటారా? అదేనండి, పంకిన్ సీడ్స్. పంకిన్ సీడ్స్ ని తెలుగులో గుమ్మడికాయ గింజలు కూడా అంటారు. మనం గుమ్మడికాయతో బోల్డ్ వెరైటీస్ చేసుకుంటాం. వెరైటీస్ చేసుకుని దాంట్లో ఉన్న చిన్న గింజను మాత్రం పడేస్తాం. మరి ఈ రోజు అసలు గుమ్మడికాయ గింజలతో ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అది తీసుకోవడం వల్ల మనకి ఎంత వరకు హెల్త్ కంట్రోల్ లో ఉంటుందో ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం. గుమ్మడికాయ గింజలు తింటే అనేక ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా? గుమ్మడికాయ గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయ గింజల్లో ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ బి, సిఈతో పాటు ఐరన్, కాపర్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తరచూ గుమ్మడికాయ గింజలు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడికాయ గింజలతో దప్పడం, సూప్, కర్రీ, స్వీట్ తింటూ ఉంటాము. దాన్ని అంత బాగా చేసుకొని గుమ్మడికాయ గింజలతో వెరైటీ వెరైటీ వంటకాలు చేసుకుంటూ ఉంటాము. దాన్ని అంత బాగా చేసుకున్నా దాని లోపలున్న గింజను మాత్రం తీసి పడేస్తాం. కానీ గుమ్మడికాయ గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయ గింజల్లో ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈతో పాటు ఐరన్, కాల్షియం, కాపర్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఇందులో ఉంటాయన్నమాట. గుమ్మడికాయ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ డయాబెటిక్, యాంటీ మైక్రోబ్స్ లాంటివి పుష్కలంగా ఉండటం వల్ల దీనికి మనకి హెల్త్ కి చాలా వరకు మెరుగుపరుస్తుంది. తరచూ గుమ్మడికాయ గింజలు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మనం ఎంతో మంది ఎన్నో రకాల ఫుడ్ ని తీసుకుంటూ ఉంటాం. ఎంత తీసుకున్నా మనం బరువు తగ్గటానికి చేసే ఎక్సర్సైజ్లు కానీ ఫుడ్ డైట్స్ ఎటువంటి హెల్ప్ చేయవు. మరి చాలా మంది ఎంత కష్టపడి ఎంత ఎక్సర్సైజులు చేస్తున్నా, గంటలు గంటలు ఎక్సర్సైజులు చేస్తున్నా, ఫుడ్ స్కిప్ చేస్తూ ఇంటర్వెల్స్ లో తింటున్నా మనకి ఎటువంటి బరువు తగ్గటానికి అస్సలు ఎటువంటి కారణాలు ఉండట్లేదు కదా. మరి ఈ రోజు ఈ గుమ్మడికాయ గింజలతో బరువు ఎలా తగ్గుతారో తెలుసుకుందామా? గుమ్మడికాయ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అధిక బరువుతో బాధపడేవారు గుమ్మడికాయ గింజలు తింటే మేలు జరుగుతుంది. రోజు కొన్ని గుమ్మడికాయ గింజలు తింటే పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీనితో ఫుడ్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. ఎక్కువగా తింటూ ఉండడం కూడా తగ్గిస్తాం. ఫలితంగా బరువు కంట్రోల్లో ఉండటంతో పాటు గుమ్మడికాయ గింజలు జీర్ణశక్తిని ఎక్కువగా మెరుగుపరుస్తాయి. గుమ్మడికాయ విత్తనాల్లో ఉండే జింక్ ఇమ్యూనిటీని చాలా వరకు పెంచుతుంది. చూసారా అండి, ఈ చిన్న విత్తనంతో మనం ఎంతో డైలీ కష్టపడుతున్న బరువుని ఎంత సులువుగా తగ్గించచ్చో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? ఒక గుప్పెడు గుమ్మడికాయ గింజలు తింటే మనకి ఆకలి తగ్గిన ఫీలింగ్ ఉంటుంది, ఇంకా కడుపు నిండిన ఫీలింగ్ కూడా ఉంటుంది అన్నమాట. మరి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది కదా. ఇంకా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళకైతే బ్రెస్ట్ క్యాన్సర్ అని, ఆ క్యాన్సర్ అని, ఈ క్యాన్సర్ అని అందరికీ వస్తూ ఉంటాయి. మరి ఈ రోజు ఆ క్యాన్సర్ సెల్స్ ని కూడా ఎట్లాగా ఇది కంట్రోల్లో ఉంచుతుందో తెలుసుకుందామా? గుమ్మడికాయ గింజల్లో కెరోటిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్, ఇంకా విటమిన్ ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. గుమ్మడికాయ గింజలు తరచుగా తీసుకుంటే గ్యాస్ట్రిక్, బ్రెస్ట్, లంగ్ లో పేర్కొనే క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుంది. మహిళల్లో గుమ్మడికాయ విత్తనాలు తరచుగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట. నెలసరి నుంచి మహిళల్లో రోమ్ క్యాన్సర్ అనేది 30 వంతు వరకు

0: తగ్గటంలో ఈ గుమ్మడికాయ గింజలు తోడ్పడుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మనం ఎంతో కాపాడుకుంటామండి మన హెల్త్ గురించి, కానీ మన బాడీకి మొత్తం అంతా బ్లడ్ సప్లై చేసే గుండె గురించి మాత్రం ఎప్పుడూ ఆలోచించాం. మనందరికీ తెలిసిందే కదా, రక్తం అనేది సరిగ్గా మన బాడీ అంతటికీ వెళ్ళకపోతే ఎంతో హెల్త్ లాస్ ఉంటుందని. మరి ఈ గుండెకి కూడా ఈ గుమ్మడికాయ గింజలు ఎంతో మంచిదంటే మీరు నమ్ముతారా? ఎలాగో చెప్తా వినండి. గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం ముందుగా ఉంటుంది. మెగ్నీషియం హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంచుతుంది. గుమ్మడికాయ గింజలు గుండె ఆరోగ్యానికి చాలా వరకు కాపాడతాయి. గుమ్మడికాయ గింజల్లో రక్తం pHని క్రమబద్ధంగా తగ్గిస్తుంది, ఇంకా ఒత్తిడిని కూడా నివారిస్తుంది. చూసారా అండి, మరి గుమ్మడికాయ గింజ మన గుండెకి ఎంత మంచిగా మేలు చేస్తుందో. మరి ఈ రోజు నుంచి మనం మన డైట్లో కొంచెం అయితే ఈ గుమ్మడికాయ గింజలను ఇంక్లూడ్ చేసుకుందామండి. మనం నైట్ పడుకుంటే చాలా వరకు చాలా మందికి కాళ్ళ దగ్గర నరాలది పట్టేస్తూ ఉంటాయన్నమాట. ఏంటి, ఏదైనా డెఫిషియన్సీ ఉందా అని చెప్పి మనం కంగారు పడుతూ ఉంటాం. ఆ నొప్పి మాత్రం విపరీతంగా వస్తుంది కదా. మరి ఆ కండరాల్ని కూడా, అదేనండి మజిల్స్ని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి ఈ గుమ్మడికాయ గింజలు ఎంతో తోడ్పడతాయన్నమాట. గుమ్మడికాయ గింజల్లో కండరాలు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. గుమ్మడికాయ గింజల్లో చాలా వరకు యాసిడ్స్ ఉంటాయన్నమాట. దీన్ని B15 అని కూడా అంటూ ఉంటారు. ఇది జీవనక్రియలో జరిగే సెల్స్ రీప్రొడక్షన్ నుంచి ఇంకా సెల్స్ రెస్పిరేషన్ కి సక్రమంగా జరుగుతూ ఉంటుందన్నమాట. చూసారా అండి, మన కండరాలకు కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో మనం ఎలాగైనా ఈ గుమ్మడికాయ గింజల్ని కొనుక్కోవాలన్నమాట. షుగర్ కంట్రోల్లో కూడా చాలా వరకు ఉంటుంది. మన షుగర్ పేషెంట్స్ ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవడం ఆపేస్తారు. ఇంకా స్వీట్స్, ఆ షుగర్ ఐటమ్స్, టీల్లోనూ వాటిల్లోనూ షుగర్ ఎక్కువ వేసుకుని తాగేస్తూ ఉంటారు. మరి ఈ షుగర్ పేషెంట్స్ని కూడా ఈ షుగర్ కంట్రోల్లో ఉంచడానికి గుమ్మడికాయ గింజలు ఎంతో వరకు తోడ్పడుతూ ఉంటాయన్నమాట. షుగర్ పేషెంట్స్ కు గుమ్మడికాయ గింజలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడికాయ గింజల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. ఈ రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతాయి. గుమ్మడికాయ విత్తనాల్లో డీక్లోరిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అన్ని సమ్మేళనకు సమృద్ధిగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతాయి. చూసారా అండి, చక్కెర కూడా ఇది చాలా వరకు తగ్గిస్తుందంట. మరి గుమ్మడికాయ గింజల్లో చాలా వరకు మేలైతే చూసారు కదా. మరి ఈ బాడీ అంతా జరిగి జుట్టును కూడా చాలా వరకు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కదా. జుట్టుని కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంచడానికి ఈ గుమ్మడికాయ గింజలు చాలా వరకు తోడ్పడతాయి. రోజు చెంచా గుమ్మడికాయ గింజలు తింటే జుట్టు దృఢంగా ఉంటుంది. గుమ్మడికాయ గింజల్లో విటమిన్ ఏ, బి, సి, ఈ వంటివి బోల్డ్ అండ్ ఉంటాయి. ఇంకా దాంతోపాటు ఐరన్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల జుట్టు కుదుళ్లను ఇంకా ఆరోగ్యాన్ని చాలా వరకు మంచిగా ఉంచుతుంది. ఇవి తింటే చుండ్రు సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. మరి చూసారా అండి, ఈ గుమ్మడికాయ గింజల్లో ఎంత వరకు ఉందో. ఈ గుమ్మడికాయ గింజలు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు, ఇంకా షుగర్ కంట్రోల్ అవుతుంది, గుండెకి కూడా చాలా మంచిది, దానితో పాటు కండరాల ఆరోగ్యం, షుగర్, ఇంకా జుట్టు వంటివి కూడా చాలా వరకు యూజ్ అవుతాయి. ఈ రోజు మనం చక్కగా గుమ్మడికాయ గింజల గురించి తెలుసుకున్నాం కదా. మరి వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని కూడా తెలుసుకున్నాం కదా. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే ఆయుష్మాన్ భవ ప్రోగ్రామ్ లో మరిన్ని హెల్త్ టిప్స్ తో పాటు హెల్త్ బెనిఫిట్స్ తో మేము కూడా మీ ముందుంటాము. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4 సైనింగ్ ఆఫ్. నేను మీ ఆర్జే ఖ్యాతి.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 08816237796237295.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో టెనిటస్ అలర్జీ సెరిసెటీస్ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334116.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్.

0: making a difference in our lives.
1: You are listening to Radio Vishnu 90.4 FM.
0: This is Trilokya
1: and Veda
0: signing off. Wishing all our wonderful teachers a very happy Teachers Day. Thank you, teachers. Jai Hind.
2: చెవి పోట ముక్కుది బడ గొంతు సమస్య
3: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్, డెస్క్ టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్ టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0816-2377-9623-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని దంతాలు, పరిశుభ్రత, ఆహారపు అలవాట్లు పాఠం వింటారు.
1: ఇందాకనగా లేపితే ఇంకా నిద్రపోతున్నారా?

0: రుద్దుకుంటానమ్మా. బ్రష్తో రుద్దితే చిగులు నుంచి నెత్తురు కారుతుంది. చిగులు బాగా వాచాయి, పళ్ళు నొప్పిగా ఉన్నాయి.
1: వేలితో పళ్ళు రుద్దుకుంటే పాచి పోదు నాన్న, బ్రష్తో రుద్దుకోవాలి. సాయంత్రం నాన్నగారు పళ్ళ డాక్టర్ దగ్గర తీసుకెళ్తారులే.
0: అలాగేనమ్మా.
2: పిల్లలు, ఈరోజు మనం ఈ ప్రపంచంలోని జీవరాశుల గురించి తెలుసుకుందాం. ఈ జీవరాశులన్నింటినీ కూడా రెండు వర్గాలుగా విభజించవచ్చు. ఆ రెండు వర్గాలు ఏమిటంటే, ఒకటి మొక్కలు, రెండు జంతువులు. రవి, ఏమిటి, ఏమైంది?
0: అబ్బా, చిగుళ్ళు వాచాయి, పళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి టీచర్.
2: అలాగా, జలుబు కూడా చేసినట్టుంది కదూ. క్లాస్ అయిపోయాక నాతో పాటు రా.
0: అలాగే టీచర్.
2: నమస్కారం అండి.
0: నమస్కారం హెడ్ మాస్టర్ గారు.
3: నమస్కారం, రండి రండి. ఏమిటి విషయం, అలా కూర్చోండి. ఎనీ ప్రాబ్లం టీచర్?
2: ఏం లేదు సార్, ఈ విద్యార్థికి చిగుళ్ళు వాచాయి,
3: అలాగా
2: బాగా నొప్పిగా ఉన్నాయట, చాలా బాధపడుతున్నాడు.
3: అలాగా అయితే ఇవాళ్ళకి రవిని ఇంటికి పంపించేయండి.
2: ఏం లేదు, మీరు మరోలా భావించనంటే నేను విషయం చెప్పదలుచుకున్నాను సార్.
3: యూఆర్ వెల్కమ్, తప్పకుండా చెప్పండి.
2: విద్యార్థులు పన్ను నొప్పని, చిగుళ్ళు వాచాయని తరచూ చెప్తూ ఉంటారు. కాబట్టి వారికి దంత పరిశుభ్రత, దంత వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం.
3: నిజమే, పాఠాల్లో పిల్లలకి ఈ విషయాలు మనం వివరిస్తూనే ఉన్నాం కదా. కాకపోతే ఓ దంత వైద్యుడిని తీసుకొచ్చి ప్రత్యక్షంగా ప్రదర్శనిపిస్తే బాగుంటుందేమో.
2: నా ఉద్దేశం కూడా అదే సార్. క్లాసులు అయిపోయాక రవిని తీసుకుని దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడొస్తాను.
3: అలాగే కానివ్వండి, ఇవాళ మీకు ఎక్కువ క్లాసులు కూడా లేనట్టున్నాయిగా. విద్యార్థులకి చదువు నేర్పడమే కాదు, వారు ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడడం కూడా మన బాధ్యతే.
2: అలాగే, వస్తామండి.
0: నమస్కారం సార్.
3: అలాగే, వెళ్ళి రండి. నమస్తే.
2: నమస్కారం డాక్టర్ గారు.
0: నమస్కారం డాక్టర్
4: గారు. నమస్కారం, నమస్కారం, కూర్చోండి. ఇందాక ఫోన్లో మాట్లాడింది మీరేనా?
2: అవునండి, ఇతను మా బడిలో విద్యార్థి.
4: ఆహా,
2: చిగులు వాచి నొప్పిగా ఉన్నాయంటున్నాడు.
4: ఏమో, ఎలారా, నోరు తెరు ఆ అని అలవాడి. పిన్నీస్తో గాని పుల్లతో గాని పళ్ళ మధ్య ఏమైనా కెలికావా ఏమిటి?
0: అవునండి, మొన్న పిన్నీస్తో పళ్ళ మధ్య ఇరుక్కున్న చెరుకు పిప్పిని తీయబోయాను.
4: అలా పిన్నీసులు పుల్లలు పెట్టి గుచ్చితే చిగుర్లు దెబ్బతింటాయి, అందుకే నీ చిగుర్లు వాచాయి. మందులు రాసిస్తాను, అవి వాడు.
0: అలాగేనండి
2: డాక్టర్ గారు. మా బడిలో విద్యార్థులు తరచూ దంత సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారండి.
4: అవునండి, ఈ మధ్య దంత వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి.
2: మీరు ఒకసారి మా బడికి వచ్చి అన్ని వివరంగా తెలియజేస్తే బాగుంటుంది డాక్టర్ గారు. మా హెడ్ మాస్టర్ గారు కూడా మీతో మాట్లాడతానన్నారు.
4: ఓ, తప్పకుండా, అలాగే చెప్తాను. తల్లిదండ్రుల తర్వాత పిల్లలు ఉపాధ్యాయుల మాటలే ఎక్కువగా వింటారు గనక మీరు ఈ విషయాలు తెలుసుకుని ఉంటే చాలా మంచిది.
2: మీరన్నది నిజమే. మీకు ఎప్పుడు వీలవుతుందో కాస్త చెప్తే.
0: నేను కూడా తెలుసుకుంటాను డాక్టర్ గారు.
4: అలాగే అలాగే, రేపు ఉదయం మీ బడికి వస్తాను, అన్ని విషయాలు వివరంగా చెప్తాను.
2: అలాగేనండి, చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు.
0: నమస్కారం అండి, వెళ్ళొస్తాం.
4: మంచిది.
3: పిల్లలు, డాక్టర్ గారు వచ్చేశారు. ఇవాళ మీకు డాక్టర్ గారు దంతాల గురించి, వాటిని జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలో, ఎలాంటి ఆహారం తీసుకోవాలో అన్నీ వివరంగా చూతారు. మీ పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే అవన్నీ శ్రద్ధగా విని జాగ్రత్తగా పాటించాలి, తెలిసిందా?
2: చెప్పండి డాక్టర్ గారు.
4: పిల్లలు, మన శరీరంలోని అన్ని భాగాలు జీవం ఉన్నవే, అలాగే పన్ను కూడా జీవం ఉన్న భాగమే. ఎముకలు తయారవటానికి అవసరమైన పదార్థమే దంతాల తయారీలో కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది పాలపళ్ళు, శాశ్వత దంతాల గురించే.
0: చాలా చిన్నప్పుడు వచ్చే పాలపళ్ళు కదా డాక్టర్ గారు, నాకు 6 నెలల్లో ముందర పళ్ళు వచ్చాయట.
4: అవునా? నిజానికి పాలపళ్ళు పాపాయి తల్లి గర్భంలో పడిన 6 వారాలకే తయారవటం మొదలు పెడతాయి. పాపాయి పుట్టి పెరిగే సమయంలో పన్ను చాలా నెమ్మదిగా ఎముకల ద్వారా, చిగుళ్ల ద్వారా నోటిలోకి ప్రవేశిస్తుంది.
2: నిజమా? ఈ విషయం ఇంతవరకు నాకు కూడా తెలియదండి.
4: పాపాయి తల్లిపాలు తాగటం వలన దవడలు సరైన పద్ధతిలో పెరుగుతాయి, పిప్పి పళ్ళు కూడా రావు.
2: మా పాపకి ఇప్పుడిప్పుడే పళ్ళు వస్తున్నాయండి. పాలపళ్ళు వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా డాక్టర్ గారు?
4: తప్పకుండా. పాలపళ్ళు

0: ఎలాగూ ఊడిపోయేవే గాని కొందరు అశ్రద్ధ చేస్తారు. పాలపళ్ళు ఆరోగ్యంగా లేకపోతే రాబోయే మిగతా పళ్ళు కూడా పాడైపోయే అవకాశం ఉంది. అందుకే పాలపళ్ళు వచ్చే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
1: అంటే ఏం చేయాలి డాక్టర్ గారు?
0: పాలపళ్ళు రావటం మొదలవగానే వాటిని రోజు ఉప్పు నీళ్లలో ముంచిన బట్టతో శుభ్రం చేయాలి. చిగుళ్లను నెమ్మదిగా నొక్కుతూ మర్దనా చేయాలి. పిల్లలకు పాలపీకలు చీకి అలవాటు చేయటం మంచిది కాదు. రోజంతా నోట్లో వేలేసుకునే పిల్లలకు పళ్ళు వంకరటింకరగా వచ్చే అవకాశం ఉందోయ్.
1: పాలపళ్ళు ఊడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు?
0: చూడండి అమ్మ టీచర్, పాలపళ్ళు సాధారణంగా 6వ ఏట ఊడటం ప్రారంభించి 11 సంవత్సరాల్లోగానే అన్నీ ఊడిపోతాయి. పాలపళ్ళు ఊడిపోతూనే శాశ్వత దంతాలు రావటం మొదలవుతుంది. ఈ సమయంలో పళ్ళల్లో ఆహారపు తునకలు నిలవ ఉండటం వలన తునకలు కుళ్ళి రోగాలను కలిగించే క్రిములు తయారవుతాయి. ఫలితంగా చిగుర్లు వాయటం, పిప్పిపళ్ళు, నోటిలో దుర్వాసన వంటివి వచ్చే అవకాశాలున్నాయి.
1: డాక్టర్ గారు, ఒక్కోసారి ఈ పాలపళ్ళు సరిగ్గా ఊడవు కదండి?
0: అవునండి, పాలపళ్ళు సరిగ్గా ఊడకపోతే కొత్తగా వచ్చే పళ్ళు అడ్డదిడ్డంగా వస్తాయి. అప్పుడు దంత వైద్యుడి సలహా ప్రకారం మనం నడుచుకోవాలి.
2: డాక్టర్ గారు, శాశ్వత దంతాల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
3: మంచి ప్రశ్న అడిగావు రవి. 2వసారి వచ్చే 32 పళ్ళనే శాశ్వత దంతాలు అంటారు. ఈ పళ్ళు వచ్చేటప్పుడు ఒక్కోసారి చిగురు వాచి నొప్పి పుడుతుంది.
1: నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు?
0: నొప్పి తగ్గడానికి ఉప్పు నీటిని పుక్కిలించవచ్చు, లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిన నీళ్లను పుక్కిలించాలి. ముందుగా వచ్చే 4 పళ్ళు మిగతా 28 పళ్ళకు ఆధారంగా ఉంటాయి. వీటిలో ఒకటి ఊడిపోగానే ఇంకొకటి కదులుతుంది. అందుకే ఈ పళ్ళను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక్క జ్ఞానదంతాలు మాత్రం 17-25 సంవత్సరాల మధ్య మాత్రమే వస్తాయి.
4: డాక్టర్ గారు, నాకు చిన్న సందేహం. స్కూల్ పిల్లల్లో 150 మందికి పిప్పిపళ్ళు, 130 మందికి చిగుళ్ళ వ్యాధులు ఉన్నాయని, 190 మంది దంతాలు సరిగ్గా శుభ్రం చేసుకోవడం లేదని ఈ మధ్య ఓ సర్వే రిపోర్ట్లో చదివాను. దీనికి మీరేమంటారు?
0: అవునండి హెడ్ మాస్టర్ గారు, అందుకే బడి పిల్లలకి ఉపాధ్యాయులే తగిన జాగ్రత్తలు చెప్పాలి. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే చదువు మీద ఏకాగ్రత ఉండదు కదండి.
1: మీరు చెప్పింది అక్షరాల నిజం డాక్టర్ గారు. ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకి సాధారణంగా పాలపళ్ళు ఊడి శాశ్వత దంతాలు వచ్చే సమయం కూడాను.
0: అందుకే పిల్లలకి దంతాలను గురించి ప్రాథమిక సమాచారాన్ని అందించడంతో పాటు అవి ఎందుకు చెడిపోతాయో, చెడిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనం చెప్పాలి. అంతేకాదు, స్థానిక ఆసుపత్రుల్లో ఉన్న దంత చికిత్సా సౌకర్యాల గురించి, ఆధునిక దంత వైద్యం గురించి కూడా మనం పిల్లలకు చెప్పాలి.
1: మీ సలహా బాగుంది డాక్టర్ గారు, అలాగే చేస్తాం.
0: పిల్లలు, ఇప్పుడు నేను కొన్ని ప్రయోగాలు చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. టీచర్, మీరు కూడా ఇలాంటి ప్రయోగాలు చేసి పిల్లలకు చూపించవచ్చు కూడా.
1: ఏమిటండి అవి?
0: ఇలా చూడండి, ఇదిగో ఈ పాత్ర చూశారా? ఈ పాత్రలో వెనిగర్ అనే ద్రావణం ఉంది. బాగా ఉడకబెట్టిన కోడిగురుడును ఈ ద్రావణంలో ఒక రోజంతా ఉంచాను. ఏమైందో చూసి చెప్పండి.
1: కోడిగుడ్డు పైపెంకు ముడతలు పడిపోయింది డాక్టర్ గారు.
0: వెరీ గుడ్. తీపి పదార్థాలు మరీ ఎక్కువగా తినటం వలన పళ్ళు కూడా ఇలాగే పాడైపోతాయి.
1: ప్రయోగం చాలా బాగుంది డాక్టర్ గారు.
0: టీచర్, ఊడిపోయిన పన్నును ఒక రాత్రంతా లేదా పగలంతా ఎసిడిక్ యాసిడ్లో ఉంచి పన్నులో వచ్చే మార్పుల్ని పిల్లలకు చూపించాలి.
1: అలాగే డాక్టర్ గారు.
0: ఇదిగో పిల్లలు, నేను ఒక కత్తితో బెల్లంగడ్డను, మరో కత్తితో క్యారెట్ దుంపను కోస్తున్నాను. ఇప్పుడు ఏ కత్తి ఎలా ఉందో చెప్పండి.
2: బెల్లంగడ్డను కోసిన కత్తికి బెల్లం అంటుకుంది, క్యారెట్ను కోసిన కత్తికి ఏమీ అంటుకోలేదు, శుభ్రంగా ఉంది.
0: వెరీ గుడ్. దీనివల్ల నీకేం అర్థమైంది చెప్పు.
2: తీపి తిన్న తర్వాత దంతాలు బెల్లంగడ్డను కోసిన కత్తిలా మురిగ్గాను, పండ్లు తిన్న తర్వాత దంతాలు క్యారెట్ను కోసిన కత్తిలా శుభ్రంగా ఉంటాయి.
0: సరిగ్గా చెప్పావోయ్. అలాగే చెడిపోయిన ఈ యాపిల్ పండును కూడా చూడండి.
1: యాపిల్ పైన కొద్దిగా చెడిపోయిందండి.
0: ఇదిగో యాపిల్ని చెడిపోయిన చోట కోస్తున్నాను, సరిగ్గా చూడండి. చూసారా, లోపలికి పోయే కొద్దీ చెడిపోయే భాగం పరిమాణం పెరిగింది. దంతాల విషయం కూడా అంతే. దంతం పైన కొంచెమే పుచ్చినట్లు కనిపించినా లోనికి పోయిన కొద్దీ దంతాలు పాడవటం ఎక్కువ అవుతుంది.
1: చాలా సులభమైన ప్రయోగాలు చెప్పారండి.
0: పిల్లలు

0: మీరు ఇంటర్వెల్లో భోజనాల సమయంలో బయట అమ్మే చిరుతిళ్ళు కొనుక్కు తినడం వలన ఇతర అనారోగ్యాలతో పాటు దంతవ్యాధులు కూడా వస్తాయి. తీపి పదార్థాలు తిన్న 1.5 నిమిషాలకే పళ్ళు పాడవటం మొదలవుతుంది. తెలుసా మీకు ఈ విషయం?
1: మరి మేము పళ్ళు ఎలా తోముకోవాలి డాక్టర్ గారు?
2: పళ్ళు తోమేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు?
0: అదే చెప్తున్నాను. కచ్చిక, బొగ్గు పొడి, గరుకు పళ్ళ పొడి మొదలైన వాటితో పళ్ళు తోముకోకూడదు. వీటిని ఉపయోగించడం వలన పళ్ళు సరిగ్గా శుభ్రపడవు, పళ్ళు అరిగిపోతాయి. పళ్ళు సరిగ్గా శుభ్రపడక ఆహారపు తునకలు పళ్ళ మధ్య ఉండిపోయి దంతవ్యాధులు వస్తాయి.
1: మరి మేము పళ్ళు దేనితో తోముకోవాలి డాక్టర్ గారు?
0: మరీ గట్టిగా లేని బ్రష్ లేదా వేప పుల్లతో తోముకోవచ్చమ్మా. పళ్ళు తోముకునే పుల్ల ఒక చివరను పళ్ళతో బాగా నమిలితే పుల్ల చివర కుచ్చులా వస్తుంది. ఆ కుచ్చుతో పళ్ళం తోమాలి. పుల్లను నమలటం వలన పళ్ళకు కూడా వ్యాయామం దొరుకుతుంది.
3: దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాలా డాక్టర్ గారు?
0: ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదండి, కానీ మంచి పోషక పదార్థాలున్న ఆహారం తీసుకోవాలి.
2: అంటే ఏం తినాలి డాక్టర్ గారు?
0: చూడు బాబు, పళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి కూడా విటమిన్లు, ఖనిజ లవణాలు, మాంసకృత్తులు అవసరం. విటమిన్లు అంటే చేపలు, లివర్, పప్పు ధాన్యాలు, పాలు, పెరుగు, జున్ను, పండ్లు, కాయగూరలు తినడం వల్ల లభిస్తాయి. అలాగే ఇక ఖనిజ లవణాలు, తక్కువగా ఉడికించిన లేదా పచ్చి కూరగాయలు, ఫ్లోరైడ్ ఉన్న పదార్థాలు నీటిలో దొరుకుతాయి. మాంసకృత్తులు మాంసం, చేపలు, గుడ్డు, పప్పు, పాలు మొదలైన వాటిలో ఎక్కువగా ఉంటాయి.
2: మీరు ప్రయోగంలో చూపించినట్లు పండ్లు తింటే దంతాలు శుభ్రపడతాయా డాక్టర్ గారు?
0: తప్పకుండా. పచ్చి క్యారెట్లు, పప్పు ధాన్యాలు, యాపిల్, తాజా ద్రాక్ష, నారింజ, చిలగడ దుంపలు, చెరకు ఇవన్నీ దంతాలను శుభ్రపరిచే ఆహారమే.
1: మరి పళ్లకు హాని చేసే ఆహారం ఏది?
0: చాక్లెట్లు, మిఠాయిలు, జీడీలు, బిస్కెట్లు, ఐస్ క్రీములు ఇవన్నీ కూడా దంతాలకు హాని చేసేవే. ఇవన్నీ తక్కువగా తినాలి. ఒకవేళ తిన్నా వెంటనే దంతాలను శుభ్రం చేసుకోవాలి. మరీ వేడి పదార్థాలు, మరీ చల్లని పదార్థాలు కూడా దంతాలకు హాని కలిగిస్తాయి. చివరగా దంతాలు ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. మొదటిది, ఆహారాన్ని ఎక్కువగా ఉడికించకూడదు. రెండవది, సాధ్యమైనంత ఎక్కువగా పచ్చి కాయగూరలు తినాలి. మూడవది, భోజనం చేసిన ప్రతిసారి ఆఖరన పళ్ళను శుభ్రపరిచే ఆహారం తినాలి. అంటే ఉదాహరణకు పళ్ళు తింటే మంచిది. నాలుగవది, పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహారం తునకలు తొలగించాలి. ఐదు, భోజనం చేశాక పళ్ళు శుభ్రం చేసుకోవాలి. ఆరవది, భోజనానికి భోజనానికి మధ్య చిరుతిళ్ళు తినకూడదు. ఈ జాగ్రత్తలన్నీ గనక మీరు తీసుకుంటే పన్ను నొప్పి, చిగుళ్ళ వాపు, దంతాలు పాడవటం ఇలాంటి బాధలేమీ ఉండవు మీకు. ఇక వెళ్ళొస్తానండి.
4: అలాగే డాక్టర్ గారు, చాలా సంతోషం.
3: చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, మాకు తెలియని విషయాలు ఎన్నో కూడా చెప్పారు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: నమస్కారం సార్.
0: నమస్కారం. నేను ఇచ్చిన మందులు ఇంకా 2 రోజులు వాడుకో రవి.
2: అలాగేనండి.
0: చిగుళ్ళ వాపు పూర్తిగా తగ్గిపోతుంది.
5: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని దంతాలు, పరిశుభ్రత, ఆహారపు అలవాట్లు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని మనం తినే ఆహారం పాఠం వింటారు.

0: అబ్బా జాతర నిండా జనమే, ఎంత మందో. ఆ చెక్క బొమ్మలు ఎంత బాగున్నాయో, ఆ బెలూన్లు చాలా బాగున్నాయి కదూ. అబ్బా ఎడ్ల బండికి ఎన్ని రంగు కాగితాలు అంటించారు, ఆ రంగుల రత్నం చూడు ఎంత ఎత్తుగా ఉందో. ఒరే బుజ్జి, ఎడ్ల బండికి ఎత్తుగా కట్టారే, ఏమిటవి?
1: అదా వాటిని ప్రభలంటారా.
0: ఆ కోడ్లు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. భలే భలే, ఈ జాతర నిజంగా ఎంత బాగుందో.
1: మొదటిసారి వచ్చావు కనుక నీకు బాగుంది, నాకు మాత్రం నడిచి నడిచి నీరసం వస్తోంది. ఆ మిఠాయిల సంచులు అంచితే

0: ఇంకా తిందాం.
1: జాతరకి వచ్చినప్పటి నుండి తినడం తప్ప మరొకటి లేనట్టుంది.
0: ఆ మాట ఇప్పటికీ 100 సార్లు అన్నావు, ముందు మిఠాయిలు తిందాం.
1: సర్లే, మామూలుగా చెప్తే వింటావా? తీసుకో.
0: అమ్మయ్యా, ఇక హాయిగా జాతరలో దొరికినవి కొనుక్కోవచ్చు తినచ్చు.
1: చక్కగా చూడనీరా, 2 మాటలకు ఒకసారి తినాలంటావే.
0: అబ్బా, నీకు తెలియదు కానీ మనలాంటి పిల్లలు ఈ జాతర జరిగినప్పుడు ఎందుకొస్తారో తెలుసా?
1: తెలీదంటున్నావుగా, నువ్వే చెప్పు.
0: ఎంచెక్క, బోలెడు చెగోడీలు, పళ్ళు, పిప్పర్మెంట్లు, బిస్కెట్లు కొనుక్కొని తినడానికి.
1: అదిగో మళ్ళీ. అయినా నాకు తెలిసిన ఓ విషయం నీకు తెలియనట్టుంది.
0: ఏమిటో అది?
1: కనిపించిందల్లా తినడం మంచిది కాదు, పరిశుభ్రంగా ఉన్నవే తినాలి. ఈ జాతరలో చూడు, మూతలు సరిగ్గా లేక తిరుబండారాల మీద ఈగలు ఎలా వాలాయో.
0: అంతగా పట్టించుకుంటే కష్టం.
1: పట్టించుకోకపోతే ఆరోగ్యానికి నష్టం, మా బడి మాస్టర్ చెప్పారు.
2: మీ ఇద్దరే వచ్చారా జాతరకి?
1: ఎవరు? ఓహో, మామయ్య మీరా? నమస్కారం అండి.
2: నమస్తే నమస్తే. జాతరలో అన్ని చూసారా?
0: చూస్తున్నాం మామయ్య, ఇంకా మిఠాయిలు అవి కొనుక్కోవాలి.
1: ఆ మాటే చెప్తున్నానండి, శుభ్రంగా లేని ఆహారం తింటే ఆరోగ్యం పాడవదు.
2: అవును,
0: కానీ పెరిగే పిల్లలు చక్కగా ఆహారం తినాలని మా అమ్మమ్మ చెప్పింది.
2: అది నిజమే.
1: ఇద్దరి మాట అవునంటే ఎలా మామయ్య?
2: మరి ఇద్దరు సరైన మాట చెప్పారు.
0: రాము చెప్పింది సరైన మాట ఎలా అవుతుంది? రాము ఏమీ తినకుండా మంచినీళ్లు తాగి ఉంటాడు,
1: బుజ్జి అన్నీ తినేస్తున్నాడు.
2: ఇద్దరి మాటలు అవునని ఒప్పుకున్నాను, కానీ వివరాలు అడిగానా? చూడండి, మనం భుజించే ఆహారం శుభ్రంగా ఉండాలి. కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రంగా ఆహారం భుజించాలి. నేను ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తారా?
1: అడగండి.
2: మనం జీవించడానికి ఏమేం కావాలి?
0: తిండి,
2: ఆహారం. సరే, ఇంకా ఏం కావాలి?
1: గాలి, నీరు.
2: అవును, మనం జీవించడానికి గాలి, నీరుతో పాటు ఆహారం కూడా అవసరం. అవునా?
0: అవునవును.
2: మరి ఆహారం అంటే ఏమిటి?
0: మిఠాయిలు.
2: కేవలం మిఠాయిలు ఒక్కటే కాదర్రా, మీరు రోజు బడికి వెళ్ళేటప్పుడు ఏం తిని వెళ్తారు?
1: అన్నం తిని వెళ్తాం.
0: నేను పాలు తాగి వెళ్తాను.
2: సరే, రోజు అన్నంతో పాటు మీ అమ్మగారు మీ కంచంలో ఏ ఏ పదార్థాలు వడ్డిస్తారు?
1: అమ్మ మొదట పప్పు వేస్తుంది, ఆ తర్వాత కూర వేస్తుంది.
2: పప్పు, కూర. మీకు తెలిసిన కూరలు ఏమిటి? వాటి పేర్లు చెప్పండి.
1: వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, కాకరకాయలు,
0: ఆలుగడ్డలు, దోసకాయలు, ఆనపకాయలు. మరి ఆకుకూరలు కూడా కూరలే కదా?
2: ఆకుకూరలు కూడా కూరలే కాదని ఎవరన్నారు? సరే, మీకు తెలుసున్న ఆ కూరల పేర్లు చెప్పండి.
1: తోటకూర, గోంగూర, చుక్కకూర, ఇంకా
0: పాలకూర.
2: కరెక్ట్. ఆహారంలో అన్నంతో పాటు కూరలను కూడా తింటాం. ఈ కూరగాయల్ని ఆకుకూరలు, దుంపకూరలుగా విభజించవచ్చు.
0: కూరలు ఆహారంలో భాగమైనప్పుడు ఇందాక నేను చెప్పిన పాలు ఆహారంలో భాగం కాదా?
2: ఎందుకు కాదు? పాలు కూడా ఆహారంలో భాగమే. అన్నంతో పాటు కొంతమంది రొట్టెలను కూడా తింటారు తెలుసా?
1: అవును, అమ్మ అప్పుడప్పుడు గోధుమ రొట్టెలు చేస్తూ ఉంటుంది.
0: జొన్నపిండితో కూడా మా అమ్మ రొట్టెలు చేస్తుంది.
2: అన్నం, రొట్టెలు, పాలు, కూరగాయలు, ఇవన్నీ ఆహారంలో భాగమే.
0: అరటిపళ్ళు, మామిడి పళ్ళు, మరి వాటి సంగతి ఏమిటి?
2: అవి కూడా ఆహారమే.
1: అంటే జాంపళ్ళు, బత్తాయి పళ్ళు, ఇలా పళ్ళన్నీ ఆహారంలో భాగమే కదా?
2: ఖచ్చితంగా భాగమే. అసలు ఆహారం ఎందుకు తీసుకుంటాం? దాని ఆవశ్యకత ఏమిటో చెప్పండి.
1: బలంగా ఉండడానికి ఆహారం కావాలి,
0: చక్కగా చదువుకోవడానికి, బోలెడు పనులు చేయడానికి ఆహారం అవసరం.
2: కరెక్ట్. అంటే బలంగా ఉండటానికి, చక్కగా చదువుకోవటానికి, చురుకుగా ఆటలు ఆడుకోవటానికి ఆహారం అవసరం అని తెలిసింది కదా. ఇలా బలాన్ని, చురుకుదనాన్ని, శక్తిని ఇచ్చే ఇతర ఆహార పదార్థాలు అంటే కూరగాయలు, పాలు, పళ్ళు కాకుండా ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి.
1: ఓ, ఎందుకు లేవు?
2: ఉంటే ఏమిటో చెప్పు.
1: మాంసం తింటారుగా, అది ఆహారమేగా.
2: మాంసం ఆహారమే.
0: గుడ్లు, చేపలు,
2: అవి ఆహారమే. ఆహారం అంటే అన్నం, రొట్టెలు, పాలు, పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూర.

0: పండ్లు, మాంసం, చేపలు, గుడ్లు ఇలా విభజించవచ్చు.
1: విభజనలు బాగానే ఉంది, కానీ ముందు నాకేదో పెట్టించండి మామయ్యా.
0: ఏమర్రా అంత ఆకలిగా ఉందా?
2: వీడికి అన్నం పేరు వినగానే ఆకలి వచ్చి ఉంటుంది. జాతరకి ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నవన్నీ ఈయన తినేశాడు. ఇప్పుడు ఇంకా ఏమైనా కొనుక్కు తిన్నామని చూస్తున్నాడు.
0: పర్వాలేదులే, చక్కగా పళ్ళు కొనుక్కుని శుభ్రంగా కడుక్కొని తిందాం. అది ఒకటి పదండి, పళ్ళ బండి కనిపిస్తోంది.

0: మొత్తానికి మావే చేత కూడా పళ్ళు కొని పెంచుకొని తిన్నావురా.
1: పర్వాలేదులే, ఆకలి వేసినప్పుడు తింటే తప్పేమీ లేదు.
2: అలా చెప్పండి మావయ్య, వచ్చినప్పటి నుంచి నన్ను తిండి పోదు అంటున్నాడు.
0: అడ్డమైనవన్నీ తింటే అనక ఏమంటారు? అయినా నాకు సందేహం మావయ్య.
1: ఏమిట్రా మోది?
0: అసలు మన ఆహారం తినకపోతే ఏమవుతుంది?
2: ఏమవుతుంది? నీరసం వచ్చి అడుగు తీసి అడుగు వేయలేము, అంతే కదా మావయ్య?
1: నిజమే, ఆహారంలో విటమిన్లు ఉంటాయి. మరి
0: విటమిన్లు ఉంటాయా?
1: అవును, విటమిన్లు ఉండటం వల్ల శక్తి శరీరానికి చేకూరుతుంది. ముఖ్యంగా ఆకుకూరల్లో కళ్ళు చక్కగా పనిచేయటానికి అవసరమైన ఏ విటమిన్ కూడా ఉంటుంది. అలాగే మిగిలిన ఆకుకూరలు కూరగాయల్లో కూడా శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన రకరకాల విటమిన్లు ఉంటాయి.
2: అయితే బోలెడు కూరలు తినడం వల్ల మనకు కావాల్సినంత విటమిన్లు మన శరీరంలోకి వస్తాయన్నమాట.
1: అన్నమాటే కాదు, ఉన్నమాటే. మరి విటమిన్లతో పాటు ఖనిజ లవణాలు కూడా తగు పాళ్లలో ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
0: అంటే అన్ని రకాల ఆహార పదార్థాలు తినాలన్నమాట.
2: అందుకే నేను ఎక్కడా మొహమాట పడను.
1: అలాగని కనిపించిందల్లా తినేయకూడదు. ఇంతకీ ఆహారం కోసం మనం వేటి మీద ఆధారపడుతున్నామో చెప్పగలరా?
0: అంటే
1: సరిగా అర్థం కాలేదా? అంటే మనకి కూరగాయలు ఎక్కడ నుండి వస్తున్నాయి?
2: మొక్కల నుండి.
1: అంటే ఆహారం కోసం మనం మొక్కల మీద ఆధారపడుతున్నామనేగా అర్థం?
0: పాలు గేదెల నుండి వస్తున్నాయి.
2: గుడ్లు కోడి పెట్టల నుండి వస్తున్నాయి.
1: గుడ్, వెరీ గుడ్. మీరు చెప్పినవే కాకుండా జంతువుల నుండి మాంసం కూడా వస్తుంది. అంటే మనం ఆహారం కోసం వేటి మీద ఆధారపడ్డాము ఇప్పుడు చెప్పండి.
0: కాయగూరల కోసం మొక్కల మీద,
2: పాలు గుడ్లు మాంసం మొదలైన వాటి కోసం జంతువుల మీద ఆధారపడ్డాం.
1: వెరీ గుడ్, సరిగ్గా చెప్పారు. ఇక్కడ మరో విషయం అర్రా.
2: ఏమిటి మావయ్య?
1: ఆహారం కూడా ఓ పద్ధతి ప్రకారం, అంటే ఓ నిర్ణీత సమయంలోనే తీసుకోవాలి. క్రమం తప్పామనుకో అజీర్ణమయ్యే ప్రమాదం ఉంది. రాము, మీ అమ్మ అస్తమానం అంటుంటుంది, నువ్వు బడికి తీసుకెళ్లిన టిఫిన్ బాక్స్ని తినకుండా తీసుకొస్తావట కదా?
0: అది అది
2: అవును మావయ్య, నేను మాత్రం అప్పుడప్పుడు తినగలిగినంత తినేస్తూ ఉంటాను.
1: రే రాము, అలా తినకపోవటం వల్ల శక్తి ఉండక ఎప్పుడు నీరసంగా ఉంటుంది, ఉత్సాహం ఉండదు. చక్కగా ఎదిగే వయసులో క్రమం తప్పకుండా ఓ పద్ధతి ప్రకారం భోజనం చేయాలి.
2: మావయ్య, నీ మాట నాకు నచ్చింది. మనం వెళ్ళి అదిగో అక్కడ కనిపిస్తుందే ఆ మిఠాయిని కొనుక్కొని తిన్నామా?
0: ఛా, అక్కడ అక్కడ అస్సలు బాగోలేదు. అలాంటి చోట పదార్థాలు తింటే అనారోగ్యం వస్తుంది. ఆ మధ్యన నీకు కడుపు నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ ఏమని చెప్పారు?
1: ఏమిటి, బుజ్జికి ఇదివరకు కడుపులో నొప్పి వచ్చిందా?
0: అవును మావయ్య, ఆ నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ గారు చెప్పారు, అస్తమానం చిరుతిండ్లు తినడమే కాకుండా అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో లభించే పదార్థాలు తింటే అనారోగ్యం వస్తుందని.
1: మరి ఆ మాట నిజమే. ఆహారం అనేది మనం తప్పనిసరిగా తీసుకోవాలి. తప్పనిసరిగా తీసుకోవాలి కదా అని కనిపించిందల్లా తినేయకూడదు.
0: అది అలా చెప్పండి.
1: ముఖ్యంగా ఇలాంటి జాతరలకి వేడుకలకి వచ్చినప్పుడు వీలైనంత వరకు ఇంట్లో ఇచ్చే పదార్థాలు తెచ్చుకోవాలి.
2: ఇంట్లో తెచ్చుకున్న పదార్థాలు అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి?
0: ఎందుకు అయిపోవు? అడుగు వేసినప్పుడల్లా నోట్లో ఎంతో కొంత వేసుకుంటుంటే.
2: నేను అడిగింది మావయ్యని, నిన్ను కాదు.
1: రే రే రే, మీరిద్దరూ అలా దెబ్బలాడుకోకండిరా. ఇదిగో ఇంట్లో నుంచి తెచ్చుకున్నవి అయిపోయినావు అనుకో, ఇక్కడ దొరికేవి తినవలసిన పరిస్థితి వస్తే కొన్ని జాగ్రత్తలు మనం తప్పకుండా తీసుకోవాలి.
2: ఏమిటి మావయ్య అవి?
1: ముందుగా మనకి ఆహారం దొరికే ప్రదేశాన్ని చూడాలి.

0: ప్రదేశం వీలైనంత వరకు శుభ్రంగా ఉందో లేదో చూడాలి. అసలు నన్ను అడిగితే ఓ పని చేయటం మంచిది.
1: ఏమిటి మావయ్య?
0: ఇందాక మనం కొనుక్కున్నట్టుగా ఈ అరటి పళ్ళు, జామ పళ్ళు, బత్తాయి పళ్ళు, యాపిల్ పళ్ళు కొనుక్కుని శుభ్రంగా కడుక్కొని తినటం ఉత్తమం.
2: పళ్ళు అయితే హాయిగా తినవచ్చు, విటమిన్లు కూడా ఉంటాయి కదూ.
0: అవును, తాజాగా ఉండే పళ్ళలో విటమిన్లు, ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. అవి తినటం వల్ల మనకి కడుపు నిండటమే కాకుండా శక్తిని కూడా ఇస్తాయి.
3: సరే అయితే మనం పళ్ళనే కొనుక్కుందాం.
0: సరే, మీకు కావలసిన పళ్ళను కొనిపెడతాను గాని ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలు మీకు గుర్తున్నాయా?
2: ఓ, ఎందుకు గుర్తులేవు, బ్రహ్మాండంగా గుర్తుంటాయి.
0: ఏది అయితే నేను వరుసగా అడుగుతాను, టకటకా సమాధానం చెప్పండి.
1: త్వరగా అడగండి మావయ్య, త్వరగా జవాబులు చెప్పేసి పళ్ళను తినాలి.
0: సరే సరే, ఆహారం తీసుకోవటం వల్ల ఉపయోగం ఏమిటి?
2: చక్కగా శక్తి వస్తుంది, బలంగా ఉంటాం.
1: నేను చక్కగా చదువుకొని బోరెడు ఆటలాడుకోవచ్చు.
0: గుడ్. మనం జీవించడానికి ఆహారంతో పాటు ఇంకేం కావాలి?
2: మనం జీవించడానికి గాలి, నీరుతో పాటు ఆహారం కూడా అవసరం.
0: ఆహారం అంటే ఏమిటి?
1: అన్నం, రొట్టెలు, పాలు, పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, దొంపకూరలు, మాంసం, చేపలు, గుడ్లు.
0: గుడ్. మరి వివిధ రకాలైన ఆహారాల కోసం మనం వేటి మీద ఆధారపడ్డాం?
2: కూరగాయలు, పండ్లు వీటి కోసం మొక్కల మీద, చెట్ల మీద ఆధారపడ్డాం.
1: పాలు, గుడ్లు, మాంసం కోసం జంతువుల మీద ఆధారపడ్డాం.
0: వెరీ గుడ్. ఆహారంలో ఏవేవి తగు పాళ్ళలో ఉండాలి?
1: ఆహారంలో విటమిన్లు, ఖనిజ లవణాలు తగు పాళ్ళలో ఉండాలి.
0: వెరీ గుడ్. అడిగిన ప్రశ్నలన్నింటికీ చక్కగా సమాధానాలు చెప్పారాయ్. మొత్తానికి మనం తినే ఆహారం గురించి మీకు మంచి అవగాహన వచ్చింటుంది, అవునా?
1: అవును మావయ్యా. మరి ఇప్పటికైనా పళ్ళని కొనుక్కుందామా?
0: సరే, కొనుక్కుందాం పదండి.
4: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని దంతాలు, పరిశుభ్రత, ఆహారపు అలవాట్లు మరియు మనం తినే ఆహారం పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
5: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
4: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhulaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: అంకుల్ మనసు చాలా మంచిది, అక్కని బాగా చూసుకుంటారు.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295.
2: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి నాటి మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మంచి మంచి మాటలు, చక్కటి పాటలు వినడానికి రెడీగా ఉన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలాంటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ

0: మనస్సుతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
2: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
2: సెల్ 9177612669. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్, భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-23-7796-23-7295.
3: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
3: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారి ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ముందుగా అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు. మరి ఒక చక్కని మాట అయితే తెలుసుకుందాం. మరి చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఒక చిన్న దీపం చాలు దారిని చూపించడానికి, కదండి. అంటే ఒక అడవిలో ప్రయాణం చేస్తున్నాం, మరి ఎంతో చీకటిగా ఉంది, చీకటి చాలా దట్టంగా ఉంది, కానీ ఒక చిన్న దీపం చాలు దారి చూపించడానికి, కదండి. అలానే కష్టాలు కూడా ఎంత ఎక్కువన్నా ఒక మంచి ఆలోచన చాలు జీవితాన్ని మార్చడానికి, ఏమంటారు? ఓకే లిజినెస్, మరి ఒక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాడు మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేస్తారు ఎవరంటే, భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే విజయమామ అంటున్నారు, నమస్తే అండి, మరి హ్యాపీ టీచర్స్ డే అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలాని కలెక్టర్ గారు చిత్రు నుండి, ఎంత మంచి వాడేవయ్య చందమామ అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు, తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందామండి. మరి నిన్నటి రోజు మనందరికీ ఎంతో పర్వదినం కదండి, శ్రీకృష్ణ జన్మాష్టమి. మరి అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంతో జరుపుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక అలానే మరి శ్రీకృష్ణుడు దేవకి వసుదేవలకు, మరి దేవకీ దేవి యొక్క 8వ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధి కాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుని యొక్క చెరసాలలో జన్మించాడు. చాంద్రమానం పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. మరి ఇదే రోజు

రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది. శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది. కృష్ణుని యొక్క జన్మదినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీన్ని జన్మాష్టమి అని కూడా అంటూ ఉంటారు. మరి శ్రీకృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అంటారు. మరి కృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలవబడుతోంది. మరి కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు. తిథి మాత్రమే ఉంటే మరి కృష్ణాష్టమిగాను నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. తిథి నక్షత్రం కలిసి వచ్చి ఆ రోజు సోమవారం కానీ బుధవారం కానీ అయితే మరీ ప్రశస్తమని ధర్మసింధు అనే గ్రంథం ద్వారా తెలుస్తోంది. మరి కృష్ణాష్టమి నాడు అభ్యంగన స్నానం ఆచరించాలి. తులసీ దళాలు వేసిన నీటితో ఆచమించాలి. మరి ఆ రోజు ఉపవాసం ఉండాలి. సాయంత్రం గృహ మధ్యమన గోమయంతో అలకి రంగవల్లి తీర్చిదిద్దాలి. దానిమీద బియ్యం పోసి మండపం ఏర్పరిచి నూతన కుంభం ఉంచాలి. ఆ కొత్త కుండను గంధ పుష్పాక్షులచే అలంకరించాలి. దానికి వస్త్రం చుట్టాలి. ఆ కలశం మీద బాలకృష్ణ ప్రతిమ ప్రతిష్ఠించాలి. ముందుగా దేవకీదేవి ప్రార్థన, తరువాత కృష్ణ ప్రార్థన. మరి వేయించిన మినపపిండితో పంచదార కలిపి నైవేద్యం చేసి దేవకీదేవికి నివేదన చేయాలి. మరి కొన్ని ప్రాంతాల్లో దీనిలో సొంటి కూడా కలుపుతూ ఉంటారు. అర్ధరాత్రి వరకు పూజ, పాలు, పెరుగు, వెన్న కృష్ణునికి నైవేద్యం. మరి చంద్రోదయ సమయాన బయటకు వెళ్ళి అక్కడ అలంకృతమైన భూమిలో ఫలపుష్ప చందన సంయుక్తమైన సింకం చేత నీటిని తీసుకుని చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. కృష్ణాష్టమి నాడు వెండితో తయారు చేసిన చంద్రుడి ప్రతిబింబానికి పూజాధికాలతో అర్ఘ్యమిస్తే మనసున తలచిన కోరికలు నెరవేరుతాయని మన పూర్వీకుల నమ్మకం. ఆ తర్వాత శంఖం చేత నారికేళోదకం గ్రహించి కృష్ణుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ రాత్రి భగవంతుని కథలతో జాగరణ, మరునాడు భోజనం చేయాలి. మరి ఉపవాసం, పూజ, జాగరణ ఇవన్నీ కూడా నిర్వహించాలి. మరి అదంతా సాధ్యం కాని వారు కనీసం శ్రీకృష్ణుని ప్రతిమ లేదా పటానికి షోడశోపచార పూజ చేసి కృష్ణునికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, మేకెడ నివేదించాలి. మరి దొరికితే పొన్న పూలు కూడా తెచ్చి పూజ చేయాలి. ప్రసవం రోజుల్లో తయారు చేసే కట్టెకారం శ్రీకృష్ణునికి ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించడం ఉంది. ఇక మాతృహృదయాల్లో మమతను పెంపొందించే పండుగ ఇది. శ్రీకృష్ణుని యొక్క బాల్య చేష్టలను జ్ఞప్తికి తెచ్చి ఆ చేష్టలను పూజా భాజనం చేసే పర్వదినమిది. పాపపుణ్యాల వాసనే లేని బ్రహ్మస్వరూపపు బాలల్లో ద్యోతకమయ్యేది, దివ్యత్వాన్ని తేటపరిచే కార్యకలాపం గల పండుగ కృష్ణాష్టమి. కృష్ణుడు ఇంటిలోకి వస్తున్నట్లుగా కృష్ణ పాదాలు చిత్రిస్తారు. కృష్ణుని బాల్య సంబంధమైన పర్వం కాబట్టి అతని బాల్య క్రీడలైన ఉట్ల మీది పాలు, పెరుగు, వెన్న దొంగలించటను అనుకరించి జ్ఞప్తికి తెచ్చి ఉట్ల సంబరాన్ని జరుపుతారు. ఇక గోపికల వస్త్రాలను దొంగలించినప్పుడు చిన్ని కృష్ణుడు ఎక్కి కూర్చుంది పొన్న చెట్టు కాబట్టి ఈ ఉత్సవం. మరి పొన్న పూలంటే ఆ కృష్ణునికి ఇష్టమని ఆ పూలతో పూజ చేస్తారు. దీనిని పొన్నమామ సేవ అని అంటూ ఉంటారు. ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి మరి కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వెంకటేశ్వరుణ్ణి ప్రత్యేకంగా కొలువు తీర్చుతారు. దాన్ని గోకులాష్టమి ఆస్థానంగా వ్యవహరిస్తారు. సర్వ భూపాల వాహనంపై స్వామివారిని తిరుమల మాడ వీధుల్లో ఘనంగా ఊరేగించి ఆ గోకులాష్టమి ఆస్థానానికి తీసుకువస్తారు. పండితులు భాగవతంలోని ఘట్టాలను శ్రావ్యంగా చదివి భక్తులకు వినిపిస్తూ ఉండగా మరోవైపు ఉత్సాహభరితంగా ఉట్ల పండుగ జరుగుతుంది. లిజనెస్, మరి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చక్కని విషయాలైతే తెలుసుకున్నాం కదండి. ఇకల్ని ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే గనగలి విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే అంటున్నారు. నమస్తే అండి, మరి ప్రోగ్రామ్ అయితే వింటున్నాం. అలానే ఈరోజు మా కోసం జయకృష్ణ ముకుంద మురారి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, తిరుమలలో కూడా మరి శ్రీకృష్ణ జన్మాష్టమిని చాలా అద్భుతంగా నిర్వహిస్తారు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈరోజు ఎలాగో సాటర్డే కాబట్టి, శనివారం కాబట్టి, మరి వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుందామండి. మరి సాక్షాత్తు బ్రహ్మదేవుడే జరిపే ఉత్సవాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాల గురించి మాట్లాడుకుందాం. మరి అధిక మాసం కారణంగా మరి కొన్నిలో విందుగా రెండు బ్రహ్మోత్సవాలు అటండి. మరి సెప్టెంబర్ 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంచడం, 14న అంకురార్పణ. మరి తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామికి ఏడాది పొడవునా నిర్వహించే ఉత్సవాల్లో మరి బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రధానమైనవి. మరి అధిక మాసం కారణంగా ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు భక్తులను అలరించనున్నాయి. ఇక పౌరాణిక నేపథ్యం విషయానికి వస్తే, పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వెంకటాద్రిపై వెలిసిన తొలి నాళ్లలోని బ్రహ్మదేవుణ్ణి పిలిచి లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. మరి స్వామివారి ఆజ్ఞ ప్రకారమే వెంకటేశ్వరుడు ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన ఆస్వీజంలోని శ్రవణ నక్షత్ర నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు మరి 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట. అందువల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెంది అప్పటి నుండి కూడా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఇక అధిక మాసం యొక్క ప్రాధాన్యత విషయానికి వస్తే కనుక, మరి చాంద్రమానం ప్రకారం ప్రతి 3వ ఏటా అధిక మాసం అనేది వస్తూ ఉంటుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో మరి భాద్రపద మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో మరి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రెండు బ్రహ్మోత్సవాలకు పెద్ద తేడా లేదు, కానీ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం ఉండవు. ఈ ఏడాది మరి అధిక మాసం ఉన్న కారణంగా మరి సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు మరి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుండి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మరి ఉదయం వాహన సేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహన సేవ 7 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది. ఇక గరుడ వాహన సేవ సాయంత్రం 6:30 నుండి 12 గంటల వరకు జరుగుతుంది.

అన్నమాట. ఇక కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మరి సెప్టెంబర్ 8, 2026 ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఉగాది, అనివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయంలోని ఆనంద నిలయాన్ని మొదలుకుని బంగారు వాకిలి వరకు ఉప ఆలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణంలోని గోడలు పైకప్పుతో పాటు పూజా సామాగ్రిని కూడా శుద్ధి చేస్తూ ఉంటారు. ఇక తర్వాత అంకురార్పణం సెప్టెంబర్ 14, 2026 రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు. వైగానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. స్వామివారి సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంత మండపానికి ఊరేగింపు వెళతారు. అక్కడ భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ మనులు 9 రకాల వివిధ ధాన్యాలను దాటుతారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయ్యింది. ఇక తర్వాత ధ్వజారోహణం సెప్టెంబర్ 15, 2026 సాయంత్రం 6 గంటల 21 నిమిషాల నుండి 6 గంటల 35 నిమిషాల వరకు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి సమక్షంలో వేద గానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్ట దిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. మరి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వైశిష్ట్యం ఇలా ఉంటుంది. ఇక పెద్ద శేషవాహనం మరి సెప్టెంబర్ 15, 2026 రాత్రి 9 గంటలకు. మొదటి రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు 7 తలల స్వర్ణ శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడిగా, శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. వైకుంఠంలోని నిత్య సూర్యుల్లో ఇతడు ఆత్యుడు. భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్య భక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. ఇక తరువాత చిన్న శేషవాహనం సెప్టెంబర్ 16, 2026 ఉదయం 8 గంటలకు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు 5 తలల చిన్న శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్న శేషుణ్ణి వాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషీభావాన్ని సూచిస్తుంది. చిన్న శేషవాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలిని యోగ సిద్ధిఫలం లభిస్తుంది అని ప్రశస్తి. ఇక తర్వాత హంసవాహనం సెప్టెంబర్ 16, 2026 రాత్రి 7 గంటలకు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు వీణాపాణి అయి హంసవాహనంపై సరస్వతీమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మవాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరు చేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తి కలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంసవాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తుల్లో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని, అనగా శరణాగతిని కలిగిస్తాడు. ఇక తరువాత సింహవాహనం సెప్టెంబర్ 17, 2026 ఉదయం 8 గంటలకు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం మలయప్ప స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో 4వది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తుంది. యోగ శాస్త్రంలో సింహం బలానికి, వేగానికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తి బలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహన సేవలు అంతరార్థం.
ఇక తర్వాత ముత్యపు పందిరి వాహనం సెప్టెంబర్ 17, 2026 రాత్రి 7 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి మలయప్ప స్వామి వారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిష్య శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియచేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై మెడలో ముత్యాల ఆభరణాలను

ధరించినట్లు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగుగా పూనిన స్వామివారిని దర్శించిన, స్తోత్రం చేసిన సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని యొక్క దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. ఇక తర్వాత కల్పవృక్ష వాహనం. సెప్టెంబర్ 18, 2026 ఉదయం 8 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం మలయప్ప స్వామివారు ఉభయ దేవరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మదనలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు, పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. ఇక తర్వాత సర్వభూపాల వాహన వైశిష్ట్యం. సెప్టెంబర్ 18, 2026 రాత్రి 7 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత బలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికి రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాదిరాజు అని భావం. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. మరి వీరందరూ కూడా స్వామివారిని తమ భుజస్కంధాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. తర్వాత మోహిని అవతారం. సెప్టెంబర్ 19, 2026 ఉదయం 8 గంటలకి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహిని రూపంలో శృంగార రసాది దేవతగా వాసిస్తూ దర్శనమిస్తారు. మరి ప్రక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయా విలాసమని, తనకు భక్తులైన వారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహిని రూపంలో ప్రకటిస్తున్నాడు. ఇక తర్వాత గరుడ వాహనం. సెప్టెంబర్ 19, 2026 సాయంత్రం 6:30 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు రాత్రి గరుడ వాహనంలో జగన్నాటక సూత్రధారి అయిన మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో నింపాదిగా విహరిస్తూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాల్లో గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడిని అవుతానని గరుడ వాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించి గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలుగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజేస్తున్నారు. ఇక తర్వాత హనుమంత వాహనం. సెప్టెంబర్ 20, 2026 ఉదయం 8 గంటలకి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలదీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవద్భక్తుల్లో అగ్రగణ్యుడు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులరు తత్వ వీర్చన తెలిసిన మహనీయులు కాబట్టి ఈ ఇరువురిని చూసిన వారికి వేదాల తత్వం వనగురుతుంది. ఇక తర్వాత స్వర్ణరథం. సెప్టెంబర్ 20, 2026 సాయంత్రం 4 గంటలకి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ స్వర్ణోత్సవ సేవలు కళ్యాణకట్ట సేవాపరులు తొలుత బంగారు కొడుకును అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది. ఇక తర్వాత గజవాహనం. సెప్టెంబర్ 20, 2026 రాత్రి 7 గంటలకి శ్రీవారి బ్రహ్మోత్సవాల భాగంగా 6వ రోజు రాత్రి వెంకటాధీశుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయం ఇస్తాడు.
శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్లు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుడిని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహన సేవ ద్వారా తెలుస్తోంది. ఇక తరువాత సూర్యప్రభ వాహనం సెప్టెంబర్ 21, 2026 ఉదయం 8 గంటలకి శ్రీవారి బ్రహ్మోత్సవ

7వ రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తాడు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ కూడా సూర్యతేజం వలనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని యొక్క దర్శనం వల్ల ఆరోగ్య, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల భక్త కోటికి సిద్ధిస్తాయి. ఇక తరువాత చంద్రప్రభ వాహనం. సెప్టెంబర్ 21, 2026 రాత్రి 7 గంటలకి శ్రీవారి బ్రహ్మోత్సవాలు 7వ రోజు రాత్రి మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతాడు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండటం విశేషం. చంద్రోదయం కాగానే కొలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగాని భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్ళు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి ఆనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమనే 3 తాపాలను ఇది నివారిస్తుంది. ఇక తరువాత శ్రీవారి రథోత్సవం. సెప్టెంబర్ 22, 2026 ఉదయం 7:30 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు 8వ రోజు ఉదయం ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆత్మరథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, ఈ విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోలుస్తారు. దీనివల్ల స్థూల శరీరం వీర

అశ్వవాహనం. సెప్టెంబర్ 22, 2026 రాత్రి 7 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు. 8వ రోజు రాత్రి బలయప్ప స్వామి వారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. ఉపనిషత్తులు ఇంద్రియాలను, గుర్రాలను వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించి నియామకుడు అని కృష్ణ యజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కలికి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు. ఇక తరువాత చక్రస్నానం. సెప్టెంబర్ 23, 2026 శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృత స్నానమే. ముందుగా ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రతాళాలకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రతాళ్వార్ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు. ఇక ధ్వజావరోహణం. శ్రీవారి సెప్టెంబర్ 23, 2026 శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు రాత్రి బంగారు తిరుచి ఉత్సవం. తరువాత ధ్వజావారోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ధ్వజావారోహణ ఘట్టంతో 9 రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నమాట. లిజనెస్, మరి శ్రీవారి బ్రహ్మోత్సవాల గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈ నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేమంటున్నారు. నమస్తే అండి. మరి అందరికీ కూడా బిలేటెడ్గా హ్యాపీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటున్నారు. అలానే అర్జున్ మూవీ నుంచి మధుర మధుర తర మీనాక్షి అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక అలానే ఈ నాటమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే హైదరాబాద్ నుండి పాలూరి కామేశ్వరరావు గారు మాలతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయ మ్యామ్కి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు టీచర్స్ డే. ఎందరినో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది తాను మాత్రం అదే స్థానంలో ఉంటూ ఆనందపడుతూ ఉండేవారే గురువు. మరి గురువులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. అలానే ఈరోజు మా అమ్మాయి కట్టుమురి స్వాతి, అలానే మా అన్నయ్య గారి అమ్మాయి నున్న అనురాధ, మా పిన్నమ్మ గారి కోడలు నాగ వెంకట ఉష, మరి వీళ్ళకి స్పెషల్గా విషెస్ తెలియజేస్తున్నాను అంటున్నారు. అంతేకాకుండా మరి విష్ణు రెడీ వింటున్న ప్రతి ఒక్కరికి కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మాపురూప స్నేహమాల మెంబర్స్ అందరి తరపు నుండి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటున్నారు. అలానే స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నుంచి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. అలానే తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకోసం చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేను అటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమతులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం. మరి సెప్టెంబర్ 5 మహాలక్ష్మి సమ్మానులు మరియు నాకు మాతృ సమ్మానులు, నాకు తల్లి తండ్రి గురువు దైవం అగుమాక మల్లమ్మ గారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయగలరు అంటున్నారు. ఎందుకంటే నాకు మా కమలమ్మ గారు తల్లి తండ్రి గురువు దైవం కాబట్టి ముందుగా మా కమలమ్మ గారికి బిలేటెడ్గా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు, అలానే గురు పూజ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అంటున్నారు. అలానే ఈరోజు విషయానికి వస్తే సెప్టెంబర్ 5 మరి ఈరోజు ఇద్దరు మహానుభావుల పుణ్యదినాలు. వారిలో ఒకరు మనలో అజ్ఞాన తిమిరాలను తొలగించి మనలో విజ్ఞాన దీపాలు వెలిగించిన ఉపాధ్యాయ వృత్తికై మణిమకుటం లాంటి ఉపాధ్యాయులు, మరియు మన భారతదేశ 2వ ఉపరాష్ట్రపతి వర్యులు అగు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. ఇక రెండో వారు ఎక్కడో యుగోస్లేవియా దేశంలో పుట్టి మన దేశానికి వచ్చి సేవే పరమార్థం అని ఎంతో మందికి ఎన్నో విధాలుగా

సేవలు అందించి సేవకు స్ఫూర్తిగా నిలిచిన మహానుభావురాలు మరి భారతరత్న నోబెల్ బహుమతి గ్రహీత సేవామూర్తి అగ్నెస్ గోన్షాంబుజాక్షివు అనగా మదర్ తెరీసా గారి వర్ధంతి. మరి వారిద్దరికీ కూడా నివాళి తెలియపరుస్తూ బడిపంతులు చిత్రం నుండి ఘంటసాల గారు ఆలపించిన కెవి మహాదేవన్ గారి బాణీలో ఆచార్య ఆత్రేయ గారి సాహిత్యం భారత మాతకు జయ జయలు అనే చక్కని పాటనైతే వినిపించమంటున్నారు. అలానే శ్రీ మహావిష్ణువు దశావతారంలో భాగమైన శ్రీకృష్ణ పరమాత్మ ఆ అవతారంలో భాగంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి జరిగే బ్రహ్మోత్సవాల కోసం చాలా చక్కని విషయాలు వివరించారు అని చెప్పి అంటున్నారు. మరి ఆదికాలంలో బ్రహ్మోత్సవాలను బ్రహ్మదేవుడు ప్రారంభించడం వల్ల ఈ ఉత్సవాలను బ్రహ్మోత్సవాలుగా పేరు రావడం జరిగిందని చెప్పి, మరి అలానే స్వామివారి వాహనాలన్నింటి కోసం మీరు వివరించే విధానం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. కళని నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్. మరి శుభ మధ్యాహ్నం విజయ మేడం, నమస్తే అంటున్నారు. నమస్తే అండి. మరి ఎంతో ఉన్నతమైన రోజు ఈరోజు. మరి అక్షర రూపంలో మీకు రాస్తున్నాను అంటే ఆ చలివ ఒక గురువు. ఒక పేపర్ చదవాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక ప్రయాణానికి వెళ్ళాలన్నా, ఒక ఇంపార్టెంట్ జాబ్ చేయాలన్నా, ప్రతి స్థానంలో మనకు ముందు కనిపించేది చదువు. చదువు లేనివాడు దున్నపోతే జన్మించను అని సామెత కూడా ఉంది. నాకు జ్ఞానబోధ అందించిన మా మాస్టారు సత్తయ్య మాస్టారు తెలుగు పండితులు. తెలుగు పదజాలంలో దిట్ట, ఒక్క అక్షరం పోయినా ఒట్టికాయ వేసేవారు. మరి ఈ సందర్భంగా గురువులను గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటున్నారు.

అలానే ఈరోజు మా బామ్మర్ది సురేష్ చెల్లెలు హిమబిందు దంపతుల పెద్ద కుమారుడు చిరంజీవి అభిరామ్ పుట్టినరోజు జరుపుకుంటున్న శుభ సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి మేనత్త, దోర్నాల రేణుక, మామయ్య బాలరాజు, ఇంకా పిల్లలు బద్రి, హరిణి, లోకేష్, సాయికృప, మరి వీరంతా కలిసి విషస్ తెలియజేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అభిరామ్కి మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి అభిరామ్, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేసే ముందు నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పెత్తనపల్లి నుండి, మరి కర్ణాటక పెత్తనపల్లి నుండి మనకి ఎస్ఎంఎస్ పంపించారు. మరి శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసారు అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజనర్స్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో శుభకార్యేషు మంత్రి కథ వింటారు. మధుమూర్తికి హఠాత్తుగా మెళకు వచ్చింది. టైం చూశాడు, తెల్లారకట్ల 4 అయింది. సాధారణంగా ఒకసారి నిద్రపోతే ఉదయం 7 గంటల దాకా నిద్రలేవడు. 55 సంవత్సరాలొచ్చినా అలాగే నిశ్చింతగా నిద్రపోతాడు. నిద్రలోని నిశ్చింత, మెళకువగా ఉన్నంతసేపు ఏవో ఆలోచనలే. అందరి గురించి ఆలోచించేవాళ్లకి నిత్యం ఎల్లవేళలా ఆలోచనలుంటాయి. ఎవరైనా నీకు నిశ్చింతగా నిద్రపడుతుందయ్యా, మాకైతే వయస్సు పెరిగిన కొద్దీ నిద్ర తొలగుతోంది అంటే మధుమూర్తి సమాధానం. భగవంతుడికి ఎవరికి ఏమివ్వాలో తెలుసు. నాకున్న సమస్యలకి సరిగ్గా నిద్రపోలేదనుకో నా ఆరోగ్యం క్షీణిస్తుంది. అసలు ఆ మాటకొస్తే ప్రాణికోటికి నిద్ర భగవంతుడిచ్చిన ఒక వరం. అన్ని విషయాలు మరచి ఆదమరచి నిద్రపోతే ఆ మర్నాడు అన్ని పనులు సక్రమంగా నిర్వర్తించవచ్చు. మధుమూర్తికి ప్రస్తుతం వచ్చిన విషమ సమస్య తన కొడుకుని తన భార్య చెప్పినట్లు ఇంజనీరింగ్ చదివించడమా లేదా అని. తన కూతురు గురించి దాచిన డబ్బు ఇంజనీరింగ్ చదివించడానికి ఖర్చయిపోతే దాచిన 1 లక్ష రూపాయలు మళ్లీ పోగు చేయగలడా? ఎన్నాళ్ళు కష్టపడి తన సుఖాలను, సుఖాలేమిటి, కనీసం అవసరాలను కూడా వదులుకుని దాచిన డబ్బది ఇంకా ఎలాగా నిద్రపట్టదని లేచి కాఫీ పెట్టుకుని తాగాడు. అలా ఆలోచిస్తూ కుర్చీలో కూర్చున్నాడు. మధుమూర్తి భార్య మాధవి కూడా లేచింది. మళ్లీ ఈ ఇంజనీరింగ్ ప్రస్తావన తీస్తుందని ఇంకా ఇదవలేదు, కాసేపు నిద్రపో, ఈవేళ ఆదివారం కదా, నాకు సెలవు రోజు అన్నాడు. మీ స్కూలుకి సెలవే కానీ మీ మనస్సుకి సెలవనేది లేదు కదా, ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం అంటూ మంచం దిగింది మాధవి. కాఫీ గ్లాసు చేతికిచ్చి మొదలుపెట్టింది. అది కాదండి, అన్నింటికీ భయపడితే ఏ పని చెయ్యలేం. వాడి ఇంజనీర్ అయితే వాడి చెల్లెలి పెళ్లికి సహాయం చెయ్యడా? భగవంతుని దయవల్ల ఈ ఊళ్ళని ఉద్యోగం వస్తే ఇక చెప్పేదేముంది, నెలకు కనీసం 7-8 వేలైనా వెనక్కేయచ్చు. దాంతో పిల్ల పెళ్లి సులువుగా చెయ్యొచ్చు. బాగుంది నువ్వు చెప్పేది. వెనుకటికెవరో లా స్టూడెంట్ని ఇంటి అద్దె ఇమ్మంటే తన లా కోర్స్ అయిపోయి అప్రెంటిస్ పూర్తయి లాయర్ అయి మంచి కేసులు 2-3 రాగానే అద్దిచ్చేస్తానట్ట. ఇదెక్కడో చదివిన జోకులా ఉంది. అయినా మనకి సొంత అభిప్రాయాలు లేవు కదా, కార్యేషు మంత్రి అన్నారు. నేను చెప్పినట్లు వినండి, సంసారం బాగుపడుతుంది. ఏమిటో దురదృష్టం, స్కూల్లో మంచి పాఠాలు చెప్పే మాస్టర్గా పేరు సంపాదించిన మీకు నేను పాఠాలు చెప్పవలసి వస్తోంది అంది మాధవి. అవునులే, ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి, జీవితమంతా మేము నేర్చుకుంటూనే ఉంటాం. అలా నేర్చుకుని నేర్చుకుని నేర్పే స్థితికి ఎదిగాం. సర్లే కాని నీ మాట కాదని నేను సుఖంగా ఎలా ఉంటాను అని పిల్లాణ్ణి ఇంజనీరింగ్లో చేర్చడానికి నిర్ణయించాడు మధుమూర్తి. మొత్తం మీద మధుమూర్తి మాధవి దంపతుల పుత్రరత్నం ఇంజనీరింగ్ చదువు నిమిత్తం పొరుగూరు హాస్టల్లో మకాం పెట్టాడు. మధుమూర్తి మాస్టారు దాచిన 50 లక్షలు బిల్డింగ్ ఫండ్కి కట్టారు. మిగిలిన 50 వేలతో ఇంజనీరింగ్ కోర్స్ 2 సంవత్సరాల వరకు అయింది. కష్టపడి తెల్లారిగాని ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టారు

మాస్టారు. ఈ ధనార్జన నిమిత్తం నిత్యపూజలు మానేశారు. ఆయనకి రాను రాను దేహదారుఢ్యం తగ్గుతోంది. అలా అతి కష్టం మీద కుర్రాడి ఇంజనీరింగ్ పూర్తయింది. ఒకరోజు ప్రొద్దున్నే మాధవి పెదనాన్నగారు వచ్చారు. ఏమిటయ్యా చెప్పా పెట్టకుండా హఠాత్తుగా విచ్చేశావు అని నవ్వుతూ పలకరించారు బావమరిదిని. ఏముంది బావగారు, ఏదైనా శుభానికి సంబంధించిన విషయాన్ని స్నానం చేసి దేవుని పూజ ముగించుకుని చెప్తే మంచిది అన్నాడు బావమరిది. ఈ మహానుభావుడు బహుమేధావి, విషయాన్ని చెప్పకనే చెబుతున్నాడు. తన కూతుర్ని ఈ ఇంటి కోడలిగా చెయ్యడానికి వచ్చి ఉంటాడు అనుకున్నారు మాస్టారు. మాస్టారి ఊహ తప్పు కాలేదు. స్నానాదులు ముగించుకుని తన కూతుర్ని దయతో మాస్టారి కొడుక్కి చేసుకోమని అడిగాడు. ఏమిటయ్యా నువ్వు, మొన్ననే కదా వాడి ఇంజనీరింగ్ పూర్తయింది, ఇంకా వాడు ఉద్యోగం వెతుక్కోవాలి. తన కాళ్ళ మీద తను నిలబడితే కదా ఇంకొకరికి ఆశ్రయం కలిగించగలడు. అయినా నాకు కూడా పెళ్ళిడికొస్తున్న పెళ్ళుంది కదా, ఈ ఇద్దరిలో అసలు ఎవరి పెళ్లి ముందు చెయ్యాలో మేమింకా నిర్ణయించుకోలేదు అన్నారు మాస్టారు. అప్పటికి ఆ ప్రస్తావన ఆపేద్దామని మాధవి, అన్నయ్య ప్రయాణ బడలికతో ఉండుంటావు, అన్నం తిని కాసేపు విశ్రమించు, సాయంకాలం మాట్లాడదాం అంది. అన్నం తిని అన్నగారు పడుకున్న తరువాత మళ్ళీ మధుమూర్తి మాస్టారికి పాఠాలు మొదలుపెట్టింది మాధవి. అదేమిటండి, వాడు గంపెడ ఆస్తో వచ్చి పిల్లనిస్తానంటే మీరు వాడికి అలా క్లాస్ తీసుకున్నారు? మా మేనకోడలు బంగారు బొమ్మ, సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంటుంది. సిరి వస్తుంటే మోకాలొడ్డు పెడతారేమిటి, పిల్ల వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. ఈ పిల్లని చేసుకుంటే మంచి ఉద్యోగం దానంతటదే వస్తుంది. ఇంజనీరింగ్ చదివించడం విషయంలో కూడా మీరు చాలా అదేరిపడ్డారు, నే చెప్పినట్లు విన్నారు. కుర్రాడు లక్షణంగా ఇంజనీర్ అయ్యాడు కదా, ఇప్పుడు కూడా నా మాట వినండి, బాగుపడతాం. కార్యేషు మంత్రి అన్నారు కాని అసలు శుభ కార్యేషు మంత్రి అనవలసింది అని ముగించింది మాధవి. ఏమిటో నాకర్థం కావటం లేదు, పెళ్ళైన తర్వాత స్కూల్లో తప్ప నేను నోరు విప్పడానికి కుదరటం లేదు. పెళ్లి చూపుల్లో గొంతు వణికిస్తూ మాట్లాడితే ఏదో బయస్తురాలవు మిత భాషనివి అనుకున్నాను. ఏకు మేకే కూర్చున్నావు అన్నారు మాస్టారు. అలా మేకునని జడ పదార్థంతో పోల్చకండి, లక్షణమైన తెల్లని వన్నె కలదాన్ని నల్లని మేకుతో పోలుస్తారేమిటి? ఆడదాన్ని కనుక ఆడపిల్ల పెళ్లి ఎంత కష్టమో తెలిసి మనకి ఒక ఆడపిల్ల ఉంది కదా అని నేను చెప్పాను. వాడు మీ కొడుకు, మీ ఇష్టం. మీ కుటుంబంలోకి బయట నుంచి వచ్చిందాన్ని, నా ఇష్టం ఎలా చెల్లుతుంది ఇక్కడ అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. చిన్నప్పటినుంచి తెలిసిన పిల్లే కనుక పిల్లవాడి అభిప్రాయం కూడా తీసుకుని సంబంధం ఖాయం చేసుకున్నారు. ఉద్యోగం రాకుండానే వివాహమైపోయింది ఇంజనీరింగ్ కుర్రాడికి. మంచి కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. మాధవి ఆనందానికి అంతులేదు. నే చెప్పలేదండి, మా మేనకొడలు లక్ష్మీదేవే, పిల్లాడికి పెళ్ళైన వెంటనే మంచి ఉద్యోగం వచ్చింది చూసారా, పోన్లే మేనత్త పోలిక రాలేదు, చాలా సంతోషం అని చమత్కరించారు మాస్టారు. కుర్రాడికి మంచి ఉద్యోగం వచ్చిందన్న సంతోషంతో, ఇక మన పిల్ల పెళ్ళైపోతే మనం ధన్యులం అంది మాధవి. ఎందుకవదు, శుభకార్యేషు మంత్రివి, నువ్వున్నావు కదా అన్నారు మాస్టారు. మాస్టారు దిగులుగా ఉన్నారు. కట్నాలు చూస్తే చాలా విపరీతంగా ఉన్నాయి. దాచిన డబ్బైపోయింది. కట్నం లేకుండా ఎవరైనా దయతో తన పిల్లని చేసుకున్నా కనీసం 70,000 కాని పెళ్ళవదు. ఇదే మాట మాధవితో అంటే, ఏం కంగారు పడకండి, పిల్లాడికి దగ్గర ఉళ్ళోనే కదా ఉద్యోగం, రోజు వెళ్ళొస్తుంటాడు, డబ్బు కూడబెట్టి పెళ్లి చేసేద్దాం అంది. ఉద్యోగం వచ్చిన 2 నెలలకి కుర్రాణ్ణి ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి బదిలీ చేశారు. దీంతో మాస్టారు కృంగిపోయారు. అసలు పిల్ల పెళ్లి చెయ్యగలవా అని దిగులు పట్టుకుంది మాస్టారికి. ఇలా 6 నెలలు గడిచాయి. ఒకరోజు తన భార్యని పిలిచి తన బాధంతా చెప్పుకున్నారు. కంగారు పడకండి, మీరు వెళ్ళి ఆ కంపెనీ యజమానితో ఒకసారి మాట్లాడి మన కష్టాలు చెప్పండి, అబ్బాయిని దగ్గర ఊళ్ళో వేస్తారేమో అంది మాధవి. కార్యేషు మంత్రి సలహా మేరకు ఆ కంపెనీ యాజమాన్యాన్ని స్వయంగా వెళ్లి కలిశారు మాస్టారు. ఆశ్చర్యం, అక్కడ జనరల్ మేనేజర్ చిన్నప్పుడు మాస్టారి దగ్గర చదువుకున్నవాడే. మాస్టారుతో, సార్ ఇదంతా మీరు పెట్టిన భిక్షే అంటూ చాలా గౌరవించాడు. గురువుగారి కొడుకుకు సంబంధించిన పర్సనల్ ఫైల్ తెప్పించి చూశాడు. అతను తనంతట తానే మహారాష్ట్రకి అడిగి బదిలీ చేయించుకోవడం వలన ఏం చెయ్యలేని తన అసక్తిని వ్యక్తం చేసి మాస్టార్ని పెద్ద మనస్సుతో తనను క్షమించవలసిందిగా ప్రార్థించాడు. విషయం తెలుసుకున్న మాస్టారు నిశ్చేష్టులైపోయారు. తిరుగు ప్రయాణమయ్యారు. కాలం ఎంత మారిపోయింది.

అర్థమైంది. మనుషులు ఎంత స్వార్థంగా ప్రవర్తిస్తున్నారు. ఇంటి విషయాల్లో బాధ్యత లేకుండా ప్రవర్తించే ఇటువంటి కొడుకుల వలన తల్లిదండ్రులకి కలిగే వ్యధ ఊహించి చాలా బాధపడ్డారు. అసలు ఈ పిల్లలకి పరిపక్వత వస్తుందా అని మదనపడ్డారు. ఇలా బస్సులో ఆలోచిస్తున్న మాస్టర్కి తమ గమ్యం వచ్చినా తెలియలేదు. మాస్టారు, మన ఊరొచ్చింది అన్న మాటలు రెండవసారి చెబితేనే కాని వినపడలేదు. ఇంటికి వచ్చిన మాస్టర్ని కాయా పండా అని అడిగింది మాధవి. జరిగిన విషయం చెప్పి భార్య మనస్సుని గాయపరచడం ఇష్టంలేని మాస్టారు గంభీరంగా, కాయ పరిపక్వమైతే పండవుతుంది అని ముక్తిసరిగా చెప్పారు. ఆయన మాటలు అర్థం కాలేదు, కాని ఇందులో ఏదో గూఢార్థముందని మాత్రం గ్రహించింది మాధవి. శ్రోతలు, ఇంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో శుభకార్యేషు మంత్రి కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHF మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
3: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
3: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంత.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665858773.

Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streelalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni deerghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818162377962372950.

రేడియో శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మొదట్లో సినిమాలోని సంగీతానికి చాలా మక్కువ ఉండేదట, సాహిత్యం పట్ల అంత ఆసక్తి ఉండేది కాదట. ఆ తర్వాత కాలంలో సాంఘిక చిత్రాలు జోరు పెరిగిన తర్వాత పాటల్లోని సాహిత్యానికి కూడా విలువ పెరుగుతూ వచ్చింది. సాంఘిక చిత్రాల్లో కథతో పాటు పాటల్లో కూడా ఆధునీకరణ అనివార్యమైంది. ఈ విలువలో అలనాటి కవులందరూ కూడా వాడుక భాషలోనే సరళంగా సాహిత్య స్పర్శతో పాటలు రాశారు. ఆ పాటలే ఇప్పటికీ మన శ్రోతల్ని రంజింపచేస్తూ ఉన్నాయి. మరి అలనాటి పాటలు వినాలంటే చూనినవ్వండి రేడియో విష్ణు 90.4.

ఆణిముచ్చల కార్యక్రమంలో ముందుగా నాగాంజనేయులు దర్శకత్వంలో చలం జయలలిత జంటగా నటించిన చిత్రం బుల్లెమ్మ బుల్లోడు. 1972 విడుదలైన ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బెంగళూరు లత గానం చేసిన అమ్మ అన్నది ఒక కమ్మని మాట పాటు వింటారు. రచన దాసరది, సంగీతం చెళ్లపిళ్ల సత్యం.

0: కంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: నందుకు ఇదు ఇదు తకిలిగింత కలిగినందుకు.
1: ఘంటసాల పీసుసీలా ఆలపించిన పదే పదే కన్నులివే పాట విన్నారు కదా. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత, కృష్ణకుమారి ప్రధాన పాత్రలో నటించిన 1972 నాటి సినిమా భార్యా బిడ్డలు. తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఘంటసాల పీసుసీల గానం చేసిన బ్రతుకు పూల బాట కాదు పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఘంటసాల పి సుశీల గానం చేసిన బ్రతుకు పూలబాట కాదు పాట విన్నారు కదా. ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి ఈ చిత్రం నుంచి నేలతో నీడ అన్నది పాట వింటారు. గీత రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం టి చలపతిరావు, గానం ఘంటసాల. వి మధుసూదనరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, కాంచన జంటగా నటించిన ఈ చిత్రంలోని ఈ పాట వినండి.

0: సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఘంటసాల గానం చేసిన నేలతో నీడ అన్నది పాట విన్నారు కదా. తర్వాత పాట డిఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో కృష్ణ, వాణిశ్రీ కథానాయకులుగా 1972 విడుదలైన చిత్రం మరపురాని తల్లి. ఈ చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన 16 కళ్లతో పెరగాలిరా పాట వింటారు. పాట రచన సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

விஜய் கேஸ்ட்ரோஎன்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎன்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: పి సుశీల గానం చేసిన 16 కళ్ళలతో పెరగాలిరా పాట విన్నారు కదా. తర్వాత పాట హరనాథ్, బి సరోజాదేవి ప్రధాన తారాగణంగా మానాపురం అప్పారావు దర్శకత్వంలో 1972 విడుదలైన చిత్రం మాతృమూర్తి. ఈ చిత్రం నుంచి పి సుశీల ఘంటసాల ఆలపించిన నీ నీడగా నన్ను కదలాడని పాట మీకోసం. సాహిత్యం రాజశ్రీ, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818162377962.

0: 7293 7295.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: మరి ఇవాల్టి మహిళలో బోల్డ్ అన్ని కొత్త కబుర్లు విశేషాలతో నేను మీ ముందుకు వచ్చేసానండి. నేను మీ అజయ్ హర్షి. మరి అవేంటో తెలుసుకునే ముందు మహిళలో ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: After a short break, welcome back to Mahila. మరి ఇవాల్టి మహిళలో కరువును భరించలేక పల్లెను వదిలి పట్టణానికి వలస వచ్చిన కుటుంబంలో పూసిన చదువుల సరస్వతి తలారి అనూష. అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని రాంపురం గ్రామానికి చెందిన ఈ విద్యార్థిని శ్రీహరికోటలోని షార్ అందించే జిఎస్ఎల్వి పురస్కారం అందుకుంది. మరి ఆమె అచీవ్మెంట్ గురించి ఆమె మాటల్లోనే ఇవాళ తెలుసుకుందాం. మాది అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని రాంపురం. నాన్న తలారి లింగప్ప, అమ్మ నాగరాణి. మాది వ్యవసాయ కుటుంబం. ఇక్కడ వర్షాలు తక్కువ, ఏడాది మొత్తం కరువు. పండితే తినాలి, లేకపోతే లేదు. మా ప్రాంతంలో ప్రతి రైతు అప్పులతోనే జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. మా అమ్మ నాన్నలది అదే పరిస్థితి. నాన్న లింగప్ప సగటు రైతు. ఇంట్లో ఇద్దరం ఆడపిల్లలం ఉన్నాం. ఊర్లో ఉంటే చదువులుండవన్న ఉద్దేశంతో అనంతపురం వచ్చేశారు మా తల్లిదండ్రులు. నగరంలోని బల్లారి బైపాస్ రోడ్డులో ప్రస్తుతం నివాసం ఉంటున్నాం. కరువుతో పంటలు పండక కుమిలిపోవడం కంటే పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తే సొంత కాళ్ళ మీద నిలబడతారన్నది నాన్న ఆలోచన. అందుకని కేవలం మా కోసం ఒకప్పుడు సేద్యం చేసిన రైతు ఇప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెంట్గా చేయాల్సి వచ్చింది. నాతో పాటు నా సోదరి అలైక్య చదువు కోసమే అమ్మా నాన్నలు శ్రమిస్తున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి మేం బాగా చదువుకొని కుటుంబానికి పేరు తేవాలనుకున్నాం. చిన్నప్పటి నుంచి నాకు సైన్స్ సబ్జెక్టులు అంటే అపరిమిత ఆసక్తి. 8వ తరగతి నుంచి ఫిజిక్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. శాటిలైట్స్ కు సంబంధించిన అనేక కొత్త విషయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకునేదాన్ని. 8వ తరగతి వరకు సెయింట్ ఆన్ స్కూల్లో చదువుకున్నాను. అక్కడి సిస్టర్స్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. 9, 10 తరగతులను శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో పూర్తి చేశాను. ప్రిన్సిపల్ ఆంజనేయులు గారు పరిశోధన రంగంలో వస్తున్న నూతన పరిణామాలు, ఆవిష్కరణల గురించి అవగాహన కల్పించారు. ఆయన ప్రోత్సాహంతో ఫిజిక్స్ లో మరిన్ని ప్రయోగాలు చేయాలనే పట్టుదల పెరిగింది. ఈ సబ్జెక్ట్ లో వెక్టర్స్ కాన్సెప్ట్ అంటే ప్రాణం. ఇస్రో ప్రాజెక్ట్ కు సంబంధించిన అనేక విషయాలను పత్రికలు, మా అధ్యాపకుల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాను. చిన్నప్పటి నుంచి పలు సైన్స్ ఫెయిర్లలో పాల్గొనేదాన్ని. ఆ అనుభవం ఇటువైపుకు నన్ను లాక్కొచ్చింది. అమ్మా

సాంకేతిక రంగాల్లో ప్రోత్సహించడం కోసం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే జిఎస్ఎల్వి అవార్డ్స్ ప్రధాన సభను 7 అక్టోబర్ శ్రీహరికోటలో నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 10వ తరగతిలో 10కి 10 పాయింట్లు సాధించిన ప్రతిభావంతులైన 46 మంది విద్యార్థిని విద్యార్థులను ఈ అవార్డుకు ఎంపిక చేసింది షార్. అందులో నాకు కూడా స్థానం దొరకడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. 2 రోజుల పాటు జరిగే టాలెంట్ టెస్ట్ క్విజ్ పోటీల్లో పాల్గొంటున్నాను. ఎంతో మంది శాస్త్రవేత్తల్ని విద్యార్థుల్ని కలిసే అవకాశం లభించింది. విద్యార్థి దశ నుంచే పరిశోధన రంగం వైపు పయనించేందుకు ఈ అవార్డు నాలో స్ఫూర్తిని నింపింది. మా తల్లిదండ్రులకు మా పట్ల విశ్వాసం పెరిగింది అని చెప్పుకొచ్చారు తలారి అనుష. మరి లిజనర్స్, అనుష గురించి, ఆమె సాధించిన అచీవ్మెంట్ గురించి అయితే తెలుసుకున్నారు కదా. మరి మహిళలు మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఇప్పుడు మహిళల్లో పెద్ద పెద్ద కళ్ళున్న వారు సహజంగానే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. అదే చిన్న కళ్ళున్న వారు కొన్ని మేకప్ టిప్స్ తో తమ కళ్ళను నేరేడు పండ్లలా అందంగా కనిపించేటట్టు చేసుకోవచ్చు. మరి అవేంటో ఇవాళ తెలుసుకుందాం. లేత రంగులో మెరుస్తుండే ఐ షాడోని ఎంపిక చేసుకోవాలి. లైట్ కలర్ షాడో వేసుకోవడం వల్ల కళ్ళు కొంచెం పెద్దగా కనిపిస్తాయి. ఐ లాషెస్ ని షేప్ చేసుకుని వంపు తిరిగేటట్టుగా చేస్తే కళ్ళు అందంగా పెద్దగా కనిపిస్తాయి. ప్రధానంగా పై కనురెప్ప లాషెస్ ని అలా చేస్తే కళ్ళు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఐ లైనర్ వేసుకునేటప్పుడు పైరెప్పకి లేదా కింది రెప్పలకి ఏ విధంగా వేసుకుంటే బాగుంటుందో చూసుకోవాలి. అవసరమైతే కొంచెం డార్క్ గా కూడా వేసుకోవచ్చు. బయటి వైపు చివర ఐ లైనర్ ని ఎంత అందంగా వేసుకుంటే కళ్ళు అంత అందంగా కనిపిస్తాయి. ముఖానికి తగిన ఆకారంలో ఐబ్రోస్ ని షేప్ చేసుకుని బ్లాక్ లేదా లైట్ కలర్ ఐ మేకప్ ని వేసుకుంటే కూడా కళ్ళు ఎంతో ఆకట్టుకునేలా ఉంటాయి. మరి లిజనర్స్, వాలు కనుల కోసం పాటించాల్సిన టిప్స్ గురించి తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు మహిళల్లో మెరిసే గోళ్ళ కోసం పాటించాల్సిన టిప్స్ గురించి తెలుసుకుందాం. ఆలివ్ ఆయిల్ ని కొద్దిగా వేడి చేసి దానితో గోళ్లను, వాటి చుట్టూ ఉండే మృదువైన చర్మాన్ని మర్దనా చేయాలి. ఇలా ప్రతిరోజు 2 నిమిషాల పాటు చేసుకుంటే గోళ్లు తలతల మెరుస్తాయి. వెన్నని కొద్దిగా వేడి చేసి దానితో కొన్ని నిమిషాల పాటు గోళ్లను మర్దనా చేసుకోవాలి. గోళ్లను మర్దనా చేసుకుని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజు చేస్తే గోళ్లపై ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి. బేబీ ఆయిల్ తో గోళ్లను రుద్దుకోవడం వల్ల వాటిలోని పొడిదనం, పగుళ్లు ఏర్పడడం తగ్గిపోతాయి. రోజు పడుకునే ముందు పెట్రోలియం జెల్లీ లేదా అవకాడో ఆయిల్ తో గోళ్లను రుద్దుకోవాలి. దీనివల్ల గోళ్లపై మురికి, ఇతర నిర్జీవ కణాలు తొలగిపోతాయి. ఆహారంలో టొమాటో, ఫిష్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అందువల్ల గోళ్లలో పొడిదనం, పెలుసుదనం వంటివి పోయి ఆరోగ్యంగా తయారవుతాయి. మరి లిజనర్స్, మెరిసే గోళ్ల కోసం పాటించాల్సిన టిప్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరి మహిళల్లో మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక సూపర్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక సూపర్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి వాళ్ళ మహిళలో మీకోసం ఒక కొత్త రకం వంటకంతో అయితే నేను ముందుకు వచ్చేసానండి. మరి ఆ వంటకం పేరు వచ్చేసి పన్నీర్ దర్బారీ టిక్కా. మరి పన్నీర్ దర్బారీ టిక్కాకి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం లేచేయకుండా తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు 150 గ్రాముల పన్నీరు, 30 గ్రాముల చీజ్ అండ్ డ్రై ఫ్రూట్స్ కలిపి తీసుకోవాలి, 20 గ్రాముల జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర ఒక్కోటి తీసుకోవాలి, 1 క్యాప్సికం, అలాగే 100 గ్రాముల వడకట్టిన పెరుగు, జీలకర్ర పొడి, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు ఉప్పు తగినంత, నిమ్మకాయ 1, పచ్చిమిరపకాయలు 2 తీసుకోవాలి. మరి లిజనర్స్, కావలసిన పదార్థాలు తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. పన్నీర్ను స్క్వేర్స్ కింద కోయాలి. పుదీనా, కొత్తిమీర, క్యాప్సికం, జీడిపప్పు, పచ్చిమిరపకాయల్ని మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ను 1 గిన్నెలో తీసుకొని ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, ఉప్పు కలపాలి. తర్వాత వడగట్టిన పెరుగు కలపాలి. ఈ మిశ్రమంలో పన్నీరు ముక్కలను వేసి 2 గంటల పాటు పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల మసాలా మిశ్రమం పన్నీరుకు పడుతుంది. ఆ తర్వాత ఒక్కో పన్నీరు ముక్క మధ్యలో చీజ్ డ్రై ఫ్రూట్ స్టఫ్ను ఉంచి మరో పన్నీరు ముక్కతో మూసివేయాలి. అన్ని ముక్కల్ని స్టఫ్ చేయడం పూర్తయ్యాక పన్నీరు ముక్కల్ని మసాలా మిశ్రమంలో కలిపి తందూరి స్టిక్కు గుచ్చాలి. 2 పన్నీరు ముక్కల మధ్య ఆనియన్, క్యాప్సికం, టొమాటో ముక్కల్ని ఉంచి తందూరి బట్టీలో 5 నిమిషాల పాటు గ్రిల్ చేయాలి. అంతే, పన్నీర్ దర్బార్ టిక్కా అయితే రెడీ. వీటిని పుదీనా చట్నీతో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి లిజనర్స్, పన్నీర్ దర్బారీ టిక్కా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మీరు కూడా లేచేయకుండా ఈ వంటకాన్ని అయితే ట్రై చేసేయండి. ఇదండి ఇవాళ మహిళల్లో విశేషాలు. మరి మరికొన్ని కొత్త విశేషాలతో మరలా ప్రసారం అయ్యే మహిళల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్. నిన్ను మీ ఆర్జే హర్షి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: గుడ్ మార్నింగ్ లిజనర్స్, యు ఆర్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4. మరి ఈ రోజు ఆయుష్మాన్ బాబా ప్రోగ్రామ్ లో మంచి హెల్త్ బెనిఫిట్స్ తో పాటు ఇంకా హెల్త్ టిప్స్ తో నేను మీ ముందున్నాను. నేను మీ ఆర్జే ఖ్యాతి. మరి ఈ రోజు ఒక మంచి ఇంగ్రీడియంట్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఇంగ్రీడియంట్ అనడం కన్నా అదొక డ్రై ఫ్రూట్ గా ఈ మధ్యన అందరూ తీసుకుంటున్నారు. వాళ్ళ డైట్స్ లోను ఇంకా వాళ్ళ డైలీ తినే వాటిల్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటున్నారు. మరి ఈ రోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరం చాలా ఇష్టంగా తిని దాంట్లో నుంచి పడేసే విత్తనం గురించి అన్నమాట. ఆ విత్తనం ఏంటి అంటారా? అదేనండి, పంకిన్ సీడ్స్. పంకిన్ సీడ్స్ తెలుగులో గుమ్మడికాయ గింజలు కూడా అంటారు. మనం గుమ్మడికాయతో బోల్డ్ వెరైటీస్ చేసుకుంటాం. వెరైటీస్ చేసుకుని దాంట్లో ఉన్న చిన్న గింజను మాత్రం పడేస్తాం. మరి ఈ రోజు అసలు గుమ్మడికాయ గింజలతో ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అది తీసుకోవడం వల్ల మనకి ఎంత వరకు హెల్త్ కంట్రోల్ లో ఉంటుందో ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం. గుమ్మడికాయ గింజలు తింటే అనేక ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా? గుమ్మడికాయ గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయ గింజల్లో ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ బి, సిఈతో పాటు ఐరన్, కాపర్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తరచూ గుమ్మడికాయ గింజలు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడికాయ గింజలతో దప్పడం, సూప్, కర్రీ, స్వీట్ తింటూ ఉంటాము. దాన్ని అంత బాగా చేసుకొని గుమ్మడికాయ గింజలతో వెరైటీ వెరైటీ వంటకాలు చేసుకుంటూ ఉంటాం. దాన్ని అంత బాగా చేసుకున్నా దాని లోపల ఉన్న గింజను మాత్రం తీసి పడేస్తాం. కానీ గుమ్మడికాయ గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయ గింజల్లో ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈతో పాటు ఐరన్, కాల్షియం, కాపర్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఇందులో ఉంటాయన్నమాట. గుమ్మడికాయ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ డయాబెటిక్, యాంటీ మైక్రోబ్స్ లాంటివి పుష్కలంగా ఉండటం వల్ల దీనికి మన హెల్త్ కి చాలా వరకు మెరుగుపరుస్తుంది. తరచూ గుమ్మడికాయ గింజలు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మనం ఎంతో మంది ఎన్నో రకాల ఫుడ్ ని తీసుకుంటూ ఉంటాం. ఎంత తీసుకున్నా మనం బరువు తగ్గటానికి చేసే ఎక్సర్సైజ్లు కానీ ఫుడ్ డైట్స్ ఎటువంటి హెల్ప్ చేయవు. మరి చాలా మంది ఎంత కష్టపడి ఎంత ఎక్సర్సైజులు చేస్తున్నా, గంటలు గంటలు ఎక్సర్సైజులు చేస్తున్నా, ఫుడ్ స్కిప్ చేస్తూ ఇంటర్వెల్స్ లో తింటున్నా, మనకి ఎటువంటి బరువు తగ్గటానికి అస్సలు ఎటువంటి కారణాలు ఉండట్లేదు కదా. మరి ఈ రోజు ఈ గుమ్మడికాయ గింజలతో బరువు ఎలా తగ్గుతారో తెలుసుకుందామా? గుమ్మడికాయ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అధిక బరువుతో బాధపడేవారు గుమ్మడికాయ గింజలు తింటే మేలు జరుగుతుంది. రోజు కొన్ని గుమ్మడికాయ గింజలు తింటే పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీనితో ఫుడ్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. ఎక్కువగా తింటూ ఉండడం కూడా తగ్గిస్తాం. ఫలితంగా బరువు కంట్రోల్లో ఉండటంతో పాటు గుమ్మడికాయ గింజలు జీర్ణశక్తిని ఎక్కువగా మెరుగుపరుస్తాయి. గుమ్మడికాయ విత్తనాల్లో ఉండే జింక్ ఇమ్యూనిటీని చాలా వరకు పెంచుతుంది. చూసారా అండి, ఈ చిన్న విత్తనంతో మనం ఎంతో డైలీ కష్టపడుతున్న బరువుని ఎంత సులువుగా తగ్గించచ్చో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? ఒక గుప్పెడు గుమ్మడికాయ గింజలు తింటే మనకి ఆకలి తగ్గిన ఫీలింగ్ ఉంటుంది, ఇంకా కడుపు నిండిన ఫీలింగ్ కూడా ఉంటది అన్నమాట. మరి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది కదా. ఇంకా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళకైతే బ్రెస్ట్ క్యాన్సర్ అని, ఆ క్యాన్సర్ అని, ఈ క్యాన్సర్ అని అందరికీ వస్తూ ఉంటాయి. మరి ఈ రోజు ఆ క్యాన్సర్ సెల్స్ ని కూడా ఎట్లాగా ఇది కంట్రోల్లో ఉంచుతుందో తెలుసుకుందామా? గుమ్మడికాయ గింజల్లో కెరోటిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్, ఇంకా విటమిన్ ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. గుమ్మడికాయ గింజలు తరచుగా తీసుకుంటే గ్యాస్ట్రిక్, బ్రెస్ట్, లంగ్లో పేర్కొనే క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుంది. మహిళల్లో గుమ్మడికాయ విత్తనాలు తరచుగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట. నెలసరి నుంచి మహిళల్లో రోమ్ క్యాన్సర్ అనేది 30% వరకు తగ్గటంలో ఈ గుమ్మడికాయ గింజలు తోడ్పడుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మనం ఎంతో కాపాడుకుంటామండి మన హెల్త్ గురించి, కానీ మన బాడీకి మొత్తం అంతా బ్లడ్ సప్లై చేసే గుండె గురించి మాత్రం ఎప్పుడు ఆలోచించాం. మనందరికీ తెలిసిందే కదా, రక్తం అనేది సరిగ్గా మన బాడీ అంతటికి వెళ్ళకపోతే ఎంతో హెల్త్ లాస్ ఉంటుందని. మరి ఈ గుండెకి కూడా ఈ గుమ్మడికాయ గింజలు ఎంతో మంచిదంటే మీరు నమ్ముతారా? ఎలాగో చెప్తా వినండి. గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం ముందుగా ఉంటుంది. మెగ్నీషియం హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంచుతుంది. గుమ్మడికాయ గింజలు గుండె ఆరోగ్యానికి చాలా వరకు కాపాడుతాయి. గుమ్మడికాయ గింజల్లో రక్తం pH ని క్రమబద్ధంగా

గిస్తది. ఇంకా ఒత్తిడిని కూడా నివారిస్తుంది. చూసారా అండి, మరి గుమ్మడికాయ గింజ మన గుండెకి ఎంత మంచిగా మేలు చేస్తుందో. మరి ఈ రోజు నుంచి మనం మన డైట్ లో కొంచెం అయితే ఈ గుమ్మడికాయ గింజలను ఇంక్లూడ్ చేసుకుందామండి. మనం నైట్ పడుకుంటే చాలా వరకు చాలా మందికి కాళ్ళ దగ్గర నరాలది పట్టేస్తూ ఉంటాయి అన్నమాట. ఏంటి, ఏదైనా డెఫిషియన్సీ ఉందా అని చెప్పి మనం కంగారు పడుతూ ఉంటాం. ఆ నొప్పి మాత్రం విపరీతంగా వస్తుంది కదా. మరి ఆ కండరాల్ని కూడా, అదేనండి మజిల్స్ ను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి ఈ గుమ్మడికాయ గింజలు ఎంతో తోడ్పడతాయి అన్నమాట. గుమ్మడికాయ గింజల్లో కండరాలు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. గుమ్మడికాయ గింజల్లో చాలా వరకు యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని B15 అని కూడా అంటూ ఉంటారు. ఇది జీవనక్రియలో జరిగే సెల్స్ రీప్రొడక్షన్ నుంచి ఇంకా సెల్స్ రెస్పిరేషన్ కి సక్రమంగా జరుగుతూ ఉంటుందన్నమాట. చూసారా అండి, మన కండరాలకు కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో మనం ఎలాగైనా ఈ గుమ్మడికాయ గింజల్ని కొనుక్కోవాలన్నమాట. షుగర్ కంట్రోల్ లో కూడా చాలా వరకు ఉంటుంది. మన షుగర్ పేషెంట్స్ ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవడం ఆపేస్తారు. ఇంకా స్వీట్స్, ఆ షుగర్ ఐటమ్స్, టీల్లోనూ వాటిల్లోనూ షుగర్ ఎక్కువ వేసుకుని తాగేస్తూ ఉంటారు. మరి ఈ షుగర్ పేషెంట్స్ కూడా ఈ షుగర్ కంట్రోల్లో ఉంచడానికి గుమ్మడికాయ గింజలు ఎంతో వరకు తోడ్పడుతూ ఉంటాయి అన్నమాట. షుగర్ పేషెంట్స్ కు గుమ్మడికాయ గింజలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడికాయ గింజల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతాయి. గుమ్మడికాయ విత్తనాల్లో డిక్లోరిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అన్ని సమ్మేళనకు సమృద్ధిగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతాయి. చూసారా అండి, చక్కెర కూడా ఇది చాలా వరకు తగ్గిస్తుందంట. మరి గుమ్మడికాయ గింజల్లో చాలా వరకు మేలైతే చూసారు కదా. మరి ఈ బాడీ అంతా జరిగి జుట్టును కూడా చాలా వరకు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కదా. జుట్టుని కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంచడానికి ఈ గుమ్మడికాయ గింజలు చాలా వరకు తోడ్పడతాయి. రోజు చెంచా గుమ్మడికాయ గింజలు తింటే జుట్టు దృఢంగా ఉంటుంది. గుమ్మడికాయ గింజల్లో విటమిన్ ఏ, బి, సి, ఈ వంటివి బోల్డ్ అండ్ ఉంటాయి. ఇంకా దాంతోపాటు ఐరన్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల జుట్టు కుదుళ్లను ఇంకా ఆరోగ్యాన్ని చాలా వరకు మంచిగా ఉంచుతుంది. ఇవి తింటే చుండ్రు సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. మరి చూసారా అండి, ఈ గుమ్మడికాయ గింజల్లో ఎంత వరకు ఉందో. ఈ గుమ్మడికాయ గింజలు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు, ఇంకా షుగర్ కంట్రోల్ అవుతుంది, గుండెకి కూడా చాలా మంచిది. దానితో పాటు కండరాల ఆరోగ్యం, షుగర్, ఇంకా జుట్టు వంటివి కూడా చాలా వరకు యూజ్ అవుతాయి. ఈ రోజు మనం చక్కగా గుమ్మడికాయ గింజల గురించి తెలుసుకున్నాం కదా. మరి వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని కూడా తెలుసుకున్నాం కదా. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే ఆయుష్మాన్ భవ ప్రోగ్రామ్ లో మరిన్ని హెల్త్ టిప్స్ తో పాటు హెల్త్ బెనిఫిట్స్ తో మేము కూడా మీ ముందుంటాము. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4 సైనింగ్ ఆఫ్. నేను మీ ఆర్జే ఖ్యాతి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. చెవిపూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్, భీమవరం.
0: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
2: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: ఆసియా ఖండంలో వరి ఒక ముఖ్యమైన ఆహార పంట. ఈ పంట మీద అనేక రకాల పురుగులు, తెగుళ్లు దాడి చేసి ఆహారం ఆదాయాలను నష్టపరుస్తూ ఉంటాయి. వేర్వేరు పంట దశల్లో దాడి చేసే ఆకుముడత పురుగు చాలా ప్రమాదకరమైన కీటకం. వీటి దాడిని రైతు త్వరగా గుర్తించకపోతే పంటలో చాలా భాగం నాశనం కావచ్చు.
1: ఎదిగే సీజన్ మొదట్లో అయితే పంట తేరుకోగలదు, కానీ పక్వానికి వస్తున్న దశలో దాడి జరిగి తగిన చర్యలు తీసుకోకపోతే దాదాపు సగం పంట పాడైపోతుంది.
0: ఎదిగిన ఆకుముడత పురుగు రెక్కల మధ్యలో వంకర గీతలుండే ఒక గోధుమ రంగు చిమ్మట. ఆడచిమ్మట వరి ఆకు వెన్నుమీద కోలగా ఉండే గుడ్లు పెడుతుంది. ఆకుముడత పురుగు గుడ్లు కంటికి కనిపించినంత చిన్నవి. వాటిని చూడాలంటే మీకు భూతద్దం కావాలి. గుడ్ల నుంచి లార్వా, గొంగలి పురుగులు బయటికి వస్తాయి. అవి చిన్నగా ఉన్నప్పటి నుంచే ఆకు బయటి భాగాన్ని గీరి తినడం మొదలు పెడతాయి. ఎదిగిన గొంగలి పురుగులు ఆకుని మడత పెట్టి లోపల ఉంటూ ఆకుని తినేస్తాయి.
1: గొంగలి పురుగుని చూడడం తేలికే. అవి ఆకుని మడత పెట్టి ఆకుపచ్చని టిష్యూని గీరి తింటాయి. ఆకు మడత విప్పితే లోపల గొంగలి పురుగు కనిపిస్తుంది. ఈ పురుగులు రాత్రిళ్లు చురుగ్గా, పగటిపూట బద్ధకంగా ఉంటాయి. ఇవి మడతపడిన ఆకు లోపలే ఉంటాయి.
0: ఆకుముడత పురుగులకి నీడ కావాలి, కాబట్టి నీడ ఉన్న చోట అవి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు చెందిన కొందరు రైతులు ఆకుముడత పురుగుని తాము ఎలా అదుపు చేస్తున్నారో చెప్తున్నారు. అది ఇప్పుడు విందాం.
1: మేము ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను కలిసి మా పొలంలో సమస్యలని చెప్పాం. ప్రతిఘటించే 3 రకాల వరి వంగడాలున్నాయని, ఆకుముడత పురుగు వల్ల వచ్చే నష్టాన్ని అరికట్టాలంటే ఆ వంగడాలని పెంచమని వాళ్ళు మాకు చెప్పారు.
0: ఎండ తగిలేలాగా మొక్కలని 20x20 సెంటీమీటర్ల ఎడంలో నాటాలి. ఎండవేడి ఆకుముడత పురుగుల్ని చంపేస్తుంది. ఆకుముడత పురుగుల్ని తగ్గించాలంటే జైవిక ఎరువులని మాత్రమే వాడడం చాలా ముఖ్యం. నత్రజని ఎరువుల వల్ల పురుగులు పెరుగుతాయి.
1: పంట బాగా పండాలని నత్రజని ఎరువుని ఎక్కువగా వాడేవాళ్ళం, కానీ దానివల్ల ఆకుముడత పురుగులు ఎక్కువైపోయాయి. వాటిని చంపాలని రసాయనిక కీటకనాశనులను వాడితే వాటి వల్ల మా పొలంలో మేలు చేసే పురుగులు కూడా చనిపోయాయి. నేను సేంద్రియ వరి సాగుని మొదలుపెట్టాను. ఇప్పుడు కేవలం దిబ్బ ఎరువు, కాంపోస్ట్లనే వాడుతున్నాను. వాటి వల్ల మేలు చేసే పురుగులు క్రమంగా పెరగడం, ఆకుముడత పురుగులు తగ్గడాన్ని చూస్తున్నాను. వరి పంటని సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం నా ఆదాయాన్ని పెంచుతోంది.
0: లైట్ ట్రాప్లని వాడితే ఎదిగిన చిమ్మటలని ఆకర్షించి అవి గుడ్లు పెట్టకుండా అరికట్టడానికి వీలవుతుంది. 2 ప్లాస్టిక్ గరాటాలతో మీరే ఒక లైట్ ట్రాప్ని తయారు చేయవచ్చు. ఒక గరాటాని బల్బు మీద బోర్లించి కింద మరో గరాటాని అమర్చి చిమ్మటలని పట్టుకోవచ్చు. గరాటాల వెడల్పాటి పైభాగంలో కొన్ని బెజ్జాలు పొడిచి వాటిని ఒకదానికొకటి వైరుతో కట్టాలి. లైట్ వెలుగుకి చిమ్మటలు ఆకర్షితమయ్యేలా 2 గరాటాలకి మధ్య కనీసం 2 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. ఎక్కువ వెలుగు కోసం ఒక 100 వాట్ బల్బుని వాడాలి. కింది గరాటాకి 2.5 సెంటీమీటర్ల వ్యాసమున్న పైపుని తగిలించాలి. చిమ్మటలు దాని గుండా కిందనున్న తొట్టిలోనికి పడిపోతాయి. లైట్ వెలుతురు చిమ్మటలని ఆకర్షిస్తుంది. వాటి పల్చటి రెక్కలు వేడెక్కిన బల్బుని తాకగానే కాలిపోగా చిమ్మటలు నీళ్ల తొట్టెలో పడి మునిగిపోతాయి. చిమ్మటలని ఇంకా తొందరగా చంపాలంటే నీళ్లలో కొద్దిగా కెరసనాయిల్ గాని, డిటర్జెంట్ సబ్బు గాని కలపవచ్చు. లైట్ ట్రాప్ వరి మొక్కల పొడవు కన్నా పైకి ఉండేలా 1.5 మీటర్ ఎత్తులో ఒక స్తంభానికి కట్టాలి. నాట్లు వేసిన వెంటనే లైట్ ట్రాప్లని కడితే చిమ్మటలు కనిపించిన వెంటనే వాటిని చంపేయవచ్చు. 1/2 హెక్టార్కి ఒక లైట్ ట్రాప్ చొప్పున అమర్చాలి. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు దాన్ని వాడాలి. 9 గంటల తర్వాతి నుంచి మేలు చేసే పురుగుల రాక మొదలవుతుంది, కాబట్టి అవి చనిపోకుండా లైట్ని ఆర్పేయాలి. కరెంట్ లేకపోతే కెరసనాయిల్ లాంతర్ని వాడవచ్చు. ఆకుముడత పురుగులను చంపడానికి లైట్ ట్రాప్లతో పాటు మేలు చేసే కీటకాలను కూడా వాడుకోవచ్చు. పరాన్న బక్కులైన చిన్న చిన్న కందిరీగలు ఆకుముడత పురుగుల గుడ్లలో గుడ్లు పెడతాయి. ఈ కందిరీగల్ని పారాసైటాయిడ్లు అంటారు. కందిరీగలు పెరుగుతూ ఆకుముడత పురుగులు గుడ్లను చంపి తినేస్తాయి. వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి గాని, దగ్గర్లోని ప్లాంట్ ప్రొటెక్షన్ ఇన్స్టిట్యూట్ నుంచి గాని ప్రత్యేకమైన పారాసైటాయిడ్ కార్డులని కొనవచ్చు. ఎదిగిన చిమ్మటలు పొలంలో మొట్టమొదటిసారి కనబడగానే అవి గుడ్లు పెట్టడం మొదలైందని అర్థం చేసుకోవాలి. వెంటనే వరి పొలంలో కర్రలని పాతి వాటికి పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. 1/2 హెక్టార్కి 5 పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. కార్డుల మీద ఉండే గుడ్లలోంచి చిన్న చిన్న కందిరీగలు బయటకొచ్చిన వెంటనే ఆకుముడత పురుగులు గుడ్ల మీద దాడి మొదలు పెడతాయి. 20 రోజుల తర్వాత కార్డులని మార్చాలి. మరో 20 రోజుల తర్వాత మళ్ళీ మార్చాలి.

0: అలా ఆకుముడత పురుగులు ఎదిగిన చిమ్మటలు పూర్తిగా నశించేంత వరకు మార్చాలి. కానీ ఆకుముడత పురుగుల్ని అదుపు చేయడానికి అతి తేలికైన మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి.
1: మా ఊరి పొలంలో చాలా పురుగుల్ని చూశాను. అప్పుడు పిట్టలు వాలడానికి వీలుగా టీ షేప్ లో ఉన్న కర్రని పొలంలో అక్కడక్కడా పాతాను. హాని చేసే పురుగుల్ని పిట్టలు తినేసి వాటిని అదుపు చేశాయి. ఆకుముడత గొంగలి పురుగులని పిట్టలు చాలా ఇష్టంగా తింటాయి. ఇప్పుడు మా పంట చక్కగా ఉంది.
0: మడత

0: పంటలని గడ్డిని ఎప్పుడూ కాల్చకూడదు. వరిగడ్డిని పశువుల పాకల్లో పరవడానికి దానాగాను ఇంకేదైనా రకంగాను వాడుకోవచ్చు. తర్వాతి పంటని మొదలు పెట్టే ముందు పొలంలో వరి మొక్కలు లేనప్పుడు చిమ్మటలు గట్లమీది కలుపు గడ్డి మీదే గుడ్లు పెడతాయి. కాబట్టి ఆ గడ్డిని కత్తిరించి తొలగించాలి. తర్వాతి వరి పంటకి నాట్లు వేసే ముందు పశువులని కలుపు మొక్కలు మేయనివ్వాలి. పంట ఎదుగుతున్నప్పుడు కలుపు గడ్డిని తొలగించాలి. మనం నేర్చుకున్నవి మరోసారి చూద్దాం. ఆకుముడత పురుగు వరి పంటకి పట్టే పెద్ద తెగులు. ప్రతిఘటించే ఎదుర్కొనే వంగడాలు వేయాలి. వెలుగు పడేలా నాట్లని తగినంత ఎడంగా నాటాలి. జైవిక ఎరువులనే వాడాలి. నాట్లు వేసిన తర్వాత లైట్ ట్రాప్లని అమర్చి ఎదిగిన చిమ్మటలను అరికట్టాలి. ఎదిగిన ఆకుముడత చిమ్మట మీ పొలంలో కనిపించిన వెంటనే పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. మీ పొలంలో పిట్టలు వాలడానికి కర్రలు పాతి పిట్టలని ఆకర్షించాలి. దాగున్న గొంగలి పురుగులని చేత్తోనూ చంపేయవచ్చు. పొలంలోనూ చుట్టుపక్కల ఎదిగే కలుపు గడ్డిని అదుపు చేయాలి. ఈ రకరకాల పద్ధతులని పాటిస్తే మరింత వరి దిగుబడి సాధించి ఎక్కువ ఆదాయాన్ని అందుకోవచ్చు.
1: పారాసిటాయిడ్ కందిరీగలని వదలటం, తుమ్ముళ్ళు లైట్ ట్రాప్లు, పిట్టలు వాలే కర్రలని పాతడం వంటి తేలికైన చర్యలు తీసుకుంటాం. ఆకుముడత పురుగుని అరికట్టడానికి ఇవి చాలా చౌకైన తేలికైన పద్ధతులు. మాకు చక్కటి దిగుబడి వచ్చింది.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
1: ఫేస్బుక్ లో పరిచయం లేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి. స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
4: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం
3: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
4: వెర్టిగో టెనిటస్ అలర్జీ సైనసైటిస్ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును
5: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స
3: ఆదిత్య ఇఎన్టీ కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం

0: నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, హనత గ్రామము, ఆత్మకూరు మండలము, అనంతపూర్ జిల్లా మేడం గారు.
0: ఎలా ఉన్నారు పుల్లన్న గారు?
1: బాగున్నాం మేడం, సంతోషంగా ఉన్నారు. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేడం గారు.
0: చాలా చాలా ధన్యవాదాలండి. మరి ఈరోజు టీచర్స్ డే కదండి. మరి మీ చిన్నప్పుడు మీ స్కూల్లో టీచర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసేవారు చెప్తారా?
1: మేడం మంచి మాట, చిన్నతనంలో చాలా హుషారుగా చదువుకున్నాను మేడం గారు నేను.
0: అవునా?
1: 7th వరకు మా గ్రామంలో, నెక్స్ట్ మరి టౌన్ పోయినాం, అనంతపురం కదా మనకి దగ్గర.
0: ఓహో.
1: గ్రూప్గా చదువుకుంటూ 3rd తరగతి లీడర్ కూడా, 5th తరగతికి 3rd తరగతి లీడర్గా కూడా నన్ను పెట్టుకుంటారు పిల్లలకి మేడం గారు.
0: ఆహా, క్లాస్ లీడరా మీరు?

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మా. సాంగ్ అండి.
0: నమస్తే అండి. త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా?
0: నేను కూడా చాలా చాలా బాగున్నానండి.
1: మీకు, మన కాలర్స్ కి, లిజనర్స్ కి, మన రేడియో విష్ణు టీమ్ అందరికి కూడా ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
0: రేడియో విష్ణు తరపున కూడా అందరికి హ్యాపీ టీచర్స్ డే అండి.
1: సంతోషం, ఎందుకంటే గురువు లేకుండా కూడా ఎవరికి సరైన జ్ఞాన దీపాలు వెలిగించలేరు, మంచి మార్గంలో పయనించలేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి అయితే, తల్లిదండ్రులు అయితే, తల్లి గురువుని తల్లి తండ్రిని చూపిస్తే, తండ్రి గురువుని చూపిస్తే, గురువు ప్రపంచాన్ని చూపించాడు అంటారు అందరూ కూడా. అది వాస్తవం కూడా.
0: అవునండి, చాలా బాగా చెప్పారు.
1: అవునండి, అందువల్ల నేను శుభాకాంక్షలు చెప్పాలి చెప్తున్నాను. ముందుగా ఒక ముఖ్యమైన పర్సన్కి శుభాకాంక్షలు చెప్పాలి చెప్తానమ్మా.
0: చెప్పండి.
1: మహాలక్ష్మి సమానులు, నాకు మాతృ సమానులు, నాకు తల్లి తండ్రి గురువు దైవం అయినటువంటి మా కమలమ్మ గారు, ఎంఎస్ కమలమ్మ గారు, మట్టి సూర్య కమలమ్మ గారికి హృదయపూర్వకంగా టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే మా కమలమ్మ గారు నాకు తల్లి తండ్రే కాదు, గురువు దైవం కూడా. మంచి మంచి విషయాలు అవి చెప్తూ ఉంటారు, ఏ విధంగా మసులుకోవాలి, ఏ విధంగా మసులుకోకూడదు, ఎలా ఉంటే, ఎవరితో ఎలా మాట్లాడితే చక్కగా ఉంటుంది, మనల్ని ఆత్మీయంగా మాట్లాడాలంటే, మనతో మాట్లాడాలంటే మనం ఎలా మాట్లాడాలి, మనం ఎలా ప్రవర్తించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మా కమలమ్మ గారు చెబుతూ ఉంటారు. నీకు కూడా తెలుసు త్రిమూర్తులు, కాకపోతే నేను చెప్తున్నాను అని చెప్పి సంతోషంగా ఎంతో ఆప్యాయతగా నా

0: అభిమానంగా చెప్తూ ఉంటారు, నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు మా కమలమ్మ గారు. ముఖ్యంగా ముందుగా మా కమలమ్మ గారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
1: ఆవిడ పట్ల మీరు చాలా కృతజ్ఞతగా ఉన్నారండి.
0: చాలా సంతోషం, చాలా అమ్మమ్మ అక్షరాలు వచ్చింది నిజంగా బంగారు తల్లి కరెక్ట్ గా చెప్పారు. నాకు మా కమలమ్మ గారు అంటే నాకు ప్రాణానికి ప్రాణం అంటే నాకు దైవంతో సమానం. మా చెప్పారు కదా తండ్రి తంటే గురువు దైవం కూడా మా కమలమ్మ గారు.
1: మరి ఈ రోజు టీచర్స్ డే కదా,
0: చెప్పమ్మా
1: మీ ఫేవరెట్ టీచర్ ఎవరైనా ఉన్నారా స్కూల్లో గాని?
0: ఉన్నాడమ్మా, నాకు నా చిన్నప్పుడు నేను ఒకటి రెండు అలాగా అదే చాలా చిన్న క్లాసు చదివేటప్పుడు ముందు సరోజిని మేడం టీచర్ గారు ఉండేవారు. ఆ మేడం పెద్దగా చెప్పేవారు కాదు, అర్థమేళ చెప్పేవారు కాదు, కొద్దిగా భయం వేసి స్కూల్ కూడా వెళ్ళడం మానేసి ఓ పక్కన డ్రాయింగ్ మాస్టర్ డ్రాయింగ్ మాస్టర్ అప్పారావు గారు ఇల్లు ఉంటే ఇంటి దగ్గర కూర్చొని ఆ స్కూల్ విడిచిపెట్టినప్పుడు స్కూల్ దిగించేసి వెళ్ళేవాడిని, స్కూల్ విడిచిపెట్టిన తర్వాత ఆ పిల్లలతో పాటు ఇంటికి వచ్చి స్కూల్కి వెళ్ళని చెప్పేసి అబద్ధం తెలియదు ప్రవర్తించాలని పరిస్థితి వచ్చింది చిన్నప్పుడు ఒకసారి.
1: ఓహో,
0: అప్పుడు మా నాన్నగారు చూసి ఒకసారి ఏంట్రా శ్రీ నత్రిమూర్తులు ఎక్కడ కూర్చున్నావు ఎట్రా అని చెప్పి స్కూల్కి వెళ్లకుండా పుస్తకాలు పెట్టుకుని అక్కడ కూర్చున్నావు ఎట్రా అంటే నా టీచర్ గారు ఇలాగ అంటున్నారు ప్రతిదానికి భయపెట్టేస్తున్నారు కొట్టేస్తున్నారు నాన్న అందువల్ల నాకు భయం వేసేస్తుంది వెళ్ళలేకపోతానంటే అప్పుడు తీసుకెళ్లారు వేరే స్కూల్కి. అక్కడ పరిచయం అయ్యారు నాగభూషణమ్మ టీచర్ గారు, ఆవిడ పేరు నాగభూషణమ్మ గారు. ఇంకా తర్వాత నాగభూషణమ్మ గారి దగ్గర నేను విద్యాబుద్ధులు నేర్చుకున్న తర్వాత అప్రతిహతంగా నా చదువుని కొనసాగించగలిగాను. ఆ తల్లి ఎంత బాగా చదువు చెప్తారంటే ఒక్క రోజు ఒక్క పూట స్కూల్కి వెళ్ళకపోతే వినాలని ఆడిపోయేవాడు.
1: మరి ఈ రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారండి?
0: అదేనండి చెప్తానమ్మా, అదే ఒక్కరోజు వెళ్ళకపోతే ఏదో వింతగా ఉండేది. అంత బాగా చెప్పేవారు కన్న పిట్టలా చూసి, కన్న పిట్టలా అభిమానంగా చూసి చెప్తూ ఉండేవారు. అదే అమ్మా అంటే టీచర్స్ చదువు ఎంత బాగా చెప్పినా పిల్లలు భయపెట్టకుండా ఆప్యాయంగా చెప్తే బాగుంటది కదా అని ఉద్దేశం మీద ఇది చెప్పానమ్మా మీతోటి.
1: అవునండి, వాళ్ళు పిల్లలు కూడా భయపడిపోవడం వల్ల వాళ్ళకి అప్పుడు ఆ వయసులో సరిగ్గా తెలియదు, సో వెళ్ళరు అనమాట.
0: తెలియదు కదా, ఎందుకంటే వాళ్ళు టిక్కి చూపించేస్తారు. ఎంత టిక్కి చూపించేస్తే మాత్రం మరి భయపెట్టేలా ఉండకూడదు కదా, వాళ్ళని అభిమానిస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ వాళ్ళలో మంచి చదువుకోవాలని ఆసక్తి పెంచేలా ఉండాలి టీచర్స్ యొక్క టీచింగ్ అని చెప్తున్నానమ్మా.
1: అవునండి, అప్పుడే పిల్లలు కూడా వాళ్ళంటే ఇష్టపడి స్కూల్కి వస్తారు.
0: కరెక్ట్ గా చెప్పారు మా సౌమ్య చెట్టు తల్లి. రేడియో పరంగా నాకు బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారు ఉన్నారు మన కాలంలో ఒకరు, వారు కూడా చాలా మంచిగా మాట్లాడతారు. వారు స్వతహాగా టీచర్ మాస్టర్, వారికి నెక్స్ట్ దుర్గడ మాణిక్యాల దగ్గర వారి అబ్బాయి ఉన్నారు. వారికి తర్వాత పిన్నమ్మ గారు బాబాయ్ గారు అంటాను కదా, మీతో చెప్తూ ఉంటాను కదా నేను.
1: అవునండి,
0: వారి అబ్బాయి గారు నాగేంద్ర మోహన్ అన్నయ్య, వారు కూడా టీచర్ గారు కాబట్టి మాట్లాడారు కాబట్టి వారందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ముఖ్యంగా నాకు తల్లి తండ్రి గురువు దైవం అయినటువంటి మా కమలమ్మ గారికి డెడికేట్ చేస్తే ఒక పాట అడుగుతున్నారు, పాట విషయానికి వచ్చేస్తున్నాను.
1: చెప్పండి.
0: స్వాతికిరణం ఈ చిత్రంలో వాణి జయరాం కె చిత్ర పాడిన పాట, గీతరత్న సి నారాయణ రెడ్డి గారు సంగీతం, కెవి మహాదేవన్. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, సరస్వతి దేవి కోసం పాడే పాట అండి ఇది.
1: ఓహో
0: అమ్మ అందుబాటులో ఉందా తల్లి సౌమ్యట్టు తల్లి?
1: ఈ సాంగ్ ఉందండి.
0: ఈ పాట వెయ్యండి. మరొక చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఈవేళ సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని టీచర్స్ డే జరుపుకుంటామని అందరికీ తెలుసు కదా.
1: అవునండి,
0: అదే విధంగా ఇదే సెప్టెంబర్ 5 ఇది ఈ రోజునే ఎక్కడో యుగోస్లావియా దేశంలో పుట్టి మన భారతదేశానికి వచ్చి ఎంతో ప్రేమాభిమానాలతో సేవ చేసినటువంటి, సేవ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం అయినటువంటి మదర్ తెరిసా అమ్మ వర్ధంతి అండి ఇవాళ.
1: అవునా అండి?
0: అవునండి, మదర్ తెరిసా మా వర్ధంతి కాబట్టి మదర్ తెరిసాగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని టీచర్స్ డే అలా చేసుకుంటాము. అదే విధంగా మదర్ తెరిసా మా వర్ధంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఇవాళ ఇంటర్నేషనల్ చారిటీ డే డాక్టర్ల దినోత్సవాన్ని జరుపుకుంటాం అన్నమాట మనం.
1: ఓహో తెలీదండి నాకు మీరు చెప్పేదాకా.
0: అదే అమ్మా, ఇది కూడా ఇంపార్టెంట్ కదమ్మా, ఆవిడ కూడా చాలా గొప్ప మహానుభావురాలు కదా.
1: అవునా?
0: మదర్ తెరిసా గారు గొప్ప ఆవిడే కదా.
1: అవునండి,
0: అందువల్ల ఆ విషయం కూడా ప్రస్తావించాను. స్వాతికిరణం సినిమాలో పాట అందుబాటులో ఉంటే వేయండి తల్లి.
1: ఓకేనండి, మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కొరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అండి. మేడం నమస్తే.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఎన్నుగంటి అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెవరు బస్తీ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారండి?
1: చాలా బాగున్నాను మేడం.
0: మరి ఈరోజు టీచర్స్ డే కదా?
1: అవునండి.
0: మరి మీ ఫేవరెట్ టీచర్ ఎవరు స్కూల్లో?
1: నా చిన్నప్పుడు ఫేవరెట్ టీచర్ అంటే మా ఆ కాలంలో 5 సంవత్సరాలు వస్తేనే అక్షరాభ్యాసం చేయించేవాళ్ళు అండి పిల్లలకి. ఇప్పటిలాగా కాదు, ఇప్పటిలాగా కాదు. పుట్టిన 2 సంవత్సరాలు 3

0: సంవత్సరం కాగానే ఎల్కేజీ యూకేజీ ఇలాగ చేసేస్తున్నారు పిల్లలకి, వాళ్ళకి పూర్తిగా మైండ్ కూడా మెచ్యూరిటీ కాదు. అలాంటి వాళ్ళని ఇప్పుడు ఎల్కేజీ వీటిలలో వేస్తున్నారు, నర్సరీ ఇవన్నీ. తర్వాత అప్పట్లో అయితే 5 సంవత్సరాలు వస్తేనే అక్షరాభ్యాసం పిల్లోడికి చేయించాలి.
1: ఓహో,
0: అలా నేను కూడా 5 సంవత్సరాలు అప్పుడు నాకు కూడా అక్షరాభ్యాసం చేయించి బడికి పంపించారండి. ఆడుకునే వయసు అండి, బాగా పిల్లలతో ఆడుకోవటం ఇదంతా చేసేసరికి బడి అంటే కొంచెం ఇదిగా ఉండేది.
1: అవునండి,
0: బడి అంటే భయం వేసేది, టీచర్లు ఏడగొడతారో ఏంటో అని చెప్పేసి. అప్పుడు కూడా టీచర్లు కూడా అండి చాలా, వాళ్ళు ఎంతో అనురాగంతో కొట్టకపోయేది, కానీ పిల్లలకి, పిల్లలు అప్పుడు స్ట్రెంగ్త్ తక్కువ అండి. ఒక్కొక్క స్కూల్లో మహా ఉంటే హై స్కూల్లో కూడా 10 మంది, హై స్కూల్ 10th క్లాస్ వచ్చేసరికి 10 మంది 15 మంది కంటే ఎక్కువ ఉండిపోయారు క్లాసులలో.
1: ఓహో,
0: అలాంటి పిల్లలు అప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ ఎక్కడ ఉండదండి. చదివించడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోయేది, ఇంట్రెస్ట్ కూడా ఉండకపోయేది. ఏదైనా పిల్లలకి పనిపాట్లు ఎక్కువ వ్యవసాయదారులు అట్లుండేది పల్లెటూళ్ళల్లో కనుక. ఎక్కువ ఏడో బాగా మంచిగా గొప్ప వాళ్ళు అయితేనే ఎవరుంటే చదివించేవాళ్ళు పిల్లల్ని. పెద్ద పెద్ద స్కూల్కి పంపించాలంటే పల్లెటూళ్ళలో అంటే అప్పుడు ఆ కాలంలో భట్రాజులు అని వచ్చేవాళ్ళు అండి ఊర్లో ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పే వాళ్ళు భట్రాజు చదువులు అనేవాళ్ళు.
1: ఓహో,
0: పెద్ద పెద్ద స్కూల్లో ఏమో యూపీ అప్పర్ ప్రైమరీ స్కూల్ కావాలంటే మినిమం 5వ తరగతి ఉండేది. 5 అంతవరకు పల్లెటూళ్ళలో ఉండేది, 4-5 క్లాసులు వరకు అదైనా

0: చాక్లెట్లు ఇచ్చేసి బడికి రాంట్రా అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు, ఇంకా తోటి పిల్లల్ని కూడా రమ్మని చెప్పేవాడు. అయినా కూడా నేను మొండికేసేసి బడికి నేను వెళ్ళనని చెప్పేసి ఆ గారాబం అండి, అది మరి 5 సంవత్సరాలు అంటే గారాబంలోనే ఉండేవాడిని. ఆ గారాబంలో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్లకుండా ఆడుకోవడం, పిల్లలతో తోటి పిల్లలతో ఆడుకోవడం ఇలా చేస్తామంటే, ఒక రోజు దగ్గర దగ్గర 2 నెలల వరకు బడిలోకి వెళ్ళలేదండి. వెళ్ళపోయేసరికి అప్పుడు చపరాసి అనేవాళ్ళు, అంటే స్కూలు ఫ్యూన్ని, చపరాశిని పంపించాడు ఇంటికి. పంపించారు, మేము ఎక్కడో ఆడుకుంటున్నాం, గోళీలు ఆడుకోవాలంటే మీ పిల్లోడు ఎక్కడంటే ఆడుకుంటున్నారు చెప్పారు మా అమ్మ నాడు చెప్తే, అక్కడికి వచ్చేసి అయ్యా అంటే కొట్టలేదు ఏం చేయలేదు, రారా స్కూల్కి వెళ్దారా, మీ స్కూల్లో మంచిగా చెప్తున్నారు కదా, సార్ ఏం కొట్టరు కదా, నువ్వు ఎందుకు ఎగ్గొట్టినావు, 2 నెలలు బట్టి రావట్లేదట రా అని చెప్పేసి తీసుకుపోయాడు. తీసుకుపోయి అప్పచెప్పిన తర్వాత టీచర్ గారు కూడా నన్ను ఏం కొట్టలేదు చేయలేదు చాలా మంచి వినయంతో చెప్పి రోజు రావాలన్నా వచ్చేసి మంచిగా స్కూల్లో చదువుకోవాలా, నువ్వు చదువుకుంటే ఆ ప్రయోజకుడు అవుతారా, మాలాగా టీచర్ అవుతారా, అది ఇది అని చెప్పేశారండి. చెప్తే అట్లనే నేను వెళ్ళానండి స్కూల్కి వెళ్ళేసి, మరి నేను స్కూల్ చదువులు అయిపోయినాయి, హై స్కూల్ వరకు నడిచిపోయే వాళ్ళమండి, 5 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు నడిచేసి ఉదయం 6 గంటలకి ఉదయం 8:30కి బయలుదేరితే అక్కడ 10 గంటలకల్లా హై స్కూల్లోకి వెళ్ళి ప్రార్థన టైంలో ప్రార్థన అయ్యని ముగించుకొని మళ్ళీ సాయంత్రం 4:30కి తిరిగి ఇంటికి వచ్చేసరికి 5:30, 7:05, 6:30, 7:05, 5 కిలోమీటర్లు అండి. సైకిళ్ళు లేవు, ఏమి లేవు, నడిచిపోవటం, టిఫిన్ బాక్స్
1: చాలా కష్టం అప్పుడు,
0: చాలా కష్టమైన రోజులండి. ఆ రోజులు గుర్తొస్తే, ఈ రోజు టీచర్స్ డే కాబట్టి గుర్తొచ్చింది, ఎంత చక్కటి మంచి రోజులు, ఆ రోజులు మళ్ళీ రావాలి రావు కూడా అని చెప్పేసి అనుకున్నాం. ఆ టీచర్ గారు మరి ఇప్పుడైతే నాకే ఈ ముచ్చట ఎప్పుడంటే నేను చెప్పేది 65-64లో ముచ్చటండి.
1: అయ్యి బాబోయ్ అవునా?
0: ఆ టీచర్ గారు మరి ఇక కాలధర్మంలో మరి ఇంకా ఉండరనుకుంటా నేను. ఎంతైనా కూడా ఆయన స్మరించుకుంటూనే ఉంటామండి మధ్య మధ్యలో మా
1: పిల్లలతో.
0: మేడం ఇట్లా చేయబట్టి నేను ప్రయోజకుని ఇట్లా అయినా అని చెప్పేసి పిల్లలతో చెప్తాను. అయితే మేడం నాకు ఈరోజు శంకరాభరణం సినిమాలో పాట కావాలండి.
1: ఏ సాంగ్ అండి?
0: శంకరాభరణం, శంకరాభరణం మానస సంచరరే అనే పాట, గురువు గారిని ఉద్దేశించి చెప్పే పాటే పాట అండి శంకరాభరణం. ఆ సినిమా అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఆ సినిమాలో పాట ఉంది.

0: చెదరి అనే పాట వినిపించండి మేడం.
1: ఓకేనండి, మరి మీరు కోరుకున్నట్టే బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిపించేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే, శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి కాలనీ నుంచి మస్తాన్ మాట మేడం.
0: భాష గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం. బాగున్నారు మేడం?
0: నేను కూడా చాలా చాలా బాగున్నానండి.
1: సంతోషం. టాపిక్ ఏంటి మేడం? ఎలా
0: ఈ రోజు టీచర్స్ డే కదండి.
1: అవును మేడం.
0: మరి స్కూల్లో గానీ కాలేజ్లో గానీ మీ ఫేవరెట్ టీచర్ ఎవరు?
1: ఫేవరెట్ అంటే స్పెషల్ గా ఏం లేదు, టీచర్స్ లో అందరు నాకు నచ్చారు. అంటే చదువుకునేటప్పుడు మాత్రం 5వ తరగతి టీచర్ అంటే కొద్దిగా మనకు ఇబ్బందిగా ఉండేది. ఆయన మన మీద చూపించే శ్రద్ధను మనం ఇబ్బందికి ఫీల్ అయ్యేవాళ్ళం. ఆయన కరెక్ట్ గా మా స్టూడెంట్స్ ఒక డిసిప్లిన్ గా ఉండాలి, చదువుల్లో బాగా జ్ఞానంగా ఉండాలని చెప్పి ఆయన బెత్తంతో కొట్టేవారు. ఆయన టైం టేబుల్ కరెక్ట్ గా చూసేవారు. అలాగేందంటే మనం చిన్నప్పుడు మనకు తెలియక అలా అనిపించేది, ఇప్పుడు అనిపిస్తుంది ఆయన చేసింది చాలా మంచిది. ఆయన ఆ రోజు నవ్వుతూ ఉంటే మనం నేర్చుకునే వాళ్ళం కాదు ఇంత మాత్రం అని చెప్పి అనిపించింది మేడం. ఒక దెబ్బ కొట్టినా అది మన యొక్క భవిష్యత్తు కోసమే టీచర్లు.
0: అవునండి, నిజమే.
1: అందుకే చెప్పారు పెద్దలు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.
0: అవునండి, అందుకే వాళ్ళు కొట్టినా సరే అప్పుడు మనకు బాధగా అనిపించినా తర్వాత మనం సంతోషపడతాం.
1: తప్పదు మేడం. ఏంటంటే ఒక చక్క ముద్దైనా ఇనుము అయినా బంగారం అయినా సుత్తితో దెబ్బ పడిందే అది ఒక ఆకారం తీసుకోదు. అలాగా ఒక సాధారణమైన మామూలు మనిషిని తీర్చిదిద్దాలంటే గురువు కావాలి మేడం, తప్పనిసరిగా. అందుకోసం ఈరోజు ఎగిరే పావురమ్మ సినిమాలో నుంచి బ్రహ్మలు గురు బ్రహ్మలు ఆ పాట వినిపించండి మేడం.
0: ఎగిరే పావురాలండి మూవీ పేరు
1: మేడం?
0: అది అయిపోయిందండి సాంగ్.
1: సాంగ్
0: ఆల్రెడీ వేసేసారండి.
1: వేసేసారా? తర్వాత లేకుంటే ఇది ఉన్న మెగాస్టార్ గారిది మాస్టారు మాస్టారు అని చెప్పి ఇది దాంట్లో మేడం
0: ఉందండి.
1: అదే అదేనా వేయండి మేడం.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: హాయ్ అంటే మా మిత్రులు చాలా మంది ఉన్నారు, ఇవాళ స్పెషల్ డే కాబట్టి పేర్లు చెప్పను. మా మిత్రులు అందరికి హాయ్ మేడం. తర్వాత మీకు డైరెక్టర్ గారు అందరికి హాయ్ మేడం. థ్యాంక్స్ మేడం.
0: మీరు కోరుకున్న వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: మీరు ఇంత బాగా పాడగలరని మేము అస్సలు అనుకోలేదు మాస్టర్.
1: ఇంతవరకు నేను ఎప్పుడూ పాడలేదు, ఇదే ఫస్ట్ టైం.
2: మొదటిసారి మీరు అదరగొట్టేశారు సార్.
1: మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా హమ్ చేయాలనిపించింది, చేశారంటే.
3: మాస్టర్, ఈ పాటకు మంచి స్టెప్ కలిసిందంటే అదురుతుంది.
1: డాన్స్ చాలా బాగుంటుంది, చేయండి.
4: మీరు
1: నేను డాన్సా? నో నో నో.
5: ప్లీజ్ సార్, ప్లీజ్.
1: ఓకే ఓకే.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిసినర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: హరినాథ్ రెడ్డి గారు మీరు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం.
0: నేను కూడా చాలా చాలా బాగున్నాను.
1: మీరు ఇచ్చిన అంశానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
0: అవునా, బాగా నచ్చిందా మీకు?
1: గుర్తుకు తెస్తున్నారు కదా మేడం గురువుల్ని.
0: ఓహో,
1: మర్చిపోకుండా, ఎందుకంటే గురువు నేర్పిన విద్య అన్నట్లా అది మర్చిపోకుండా ఉంటారు మేడం విద్యని.
0: అవునండి.
1: ఏ దానం చేసినా ఇది కావచ్చు కానీ మేడం విద్యాదానం చేస్తే మాట ఎవరు

0: ఇప్పుడు మర్చిపోరు మేడం.
1: అవునండి, నిజమే. దాన్ని ఎవరు మన దగ్గర నుంచి లాక్కోలేరు కూడా.
0: అదే అది మేడం, లాక్కోంది అంటే ఇంకా అదొక్క వస్తువే మేడం. ఎందుకంటే అన్ని దొంగతనాలు చేయొచ్చు. విద్యం ఏంటంటే ఎవరు చేయరు మేడం దొంగతనము.
1: అవునండి.
0: ఎందుకంటే మంచి వినయము విజ్ఞానము అన్ని ఎలా ప్రవర్తించాలా, పెద్దలతో ఎలా మాట్లాడాలి అన్నీ వస్తాయి మేడం.
1: అవును, బాగా చెప్పారు.
0: అవును మేడం, ఎందుకంటే పెద్దల్ని ఎట్లా పలకరించాలి, ఏదన్నా అడగాలంటే ఎట్లా, గౌరవం అనేది చదువు ద్వారా తెలుస్తుంది మేడం.
1: అవునండి.
0: అదే కానీ మేడం మనం తెలుసుకున్నామని కదా అని మనము విజయాల మేడం, అంతేగాని వస్తుంది. కొంతమంది చదివిన కూడా వేస్ట్ అవుతున్నారు మేడం.
1: అవును నిజమే, వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోకపోతే.
0: సరిగ్గా వినియోగించుకోకుండా నువ్వు చదివి ఎందుకు వేస్ట్ అంటారు కదా మేడం. అట్లా దానికి ఎందుకంటే ప్రవర్తన చదివి ప్రవర్తనే ఉండాలి మేడం.
1: అవునండి.
0: చదువుకోకున్నోడు కూడా మంచి ప్రవర్తన ఉంటుంది మేడం, ఆయనకు ఉండదని కాదు.
1: ఉంటుంది,
0: ఒకరికి పంచగలగాలి మేడం ఎప్పుడే గానీ. మంచిది అంటే పంచాలా?
1: అవునండి, బాగా
0: చెప్పకూడదు మేడం, తుంచకూడదు అది. మేడం చిన్నప్పుడు పిల్లల కంటే చాలా భయంగా ఉండేది మేడం అప్పుడు.
1: అవును, అందరికి కొత్త కదా అప్పుడు. చిన్నప్పుడు స్కూల్లో చేర్చిన వెంటనే అందరికి
0: అప్పుడు బాగా తల్లిదండ్రులు కూడా సార్ పోయి కొడతాం చూడు కొట్టని చెప్తున్నారు మేడం. ఇప్పుడు కొడితే కేసులు పెడుతున్నారు మేడం.
1: మారిపోయింది అదంతా ఇప్పుడు.
0: అవును మేడం, ప్రతి తల్లిదండ్రులు కూడా చెప్తున్నా మేడం. ఇప్పుడే గానీ మనకి విద్య నేర్పించే గురువుని మనం విద్యకోకుండా కేసులని అవన్నీ ఇబ్బంది పెట్టరాదు మేడం ఎవరైనా గానీ.
1: అవును, వాళ్ళప్పుడు కొట్టినా మనకి బాధ అనిపిస్తుంది, తర్వాత తెలుస్తుంది.
0: భవిష్యత్ పిల్లల భవిష్యత్తులో తీర్చిదిద్దేది గురువులే మేడం.
1: అవునండి.
0: మేడం సార్ సినిమా మేడం,
1: ఆ మూవీ నుంచి
0: అదే సార్ అనే పాట ఉంది మేడం, అది నాకు కొద్దిగా ముందు రాదు సార్.
1: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: మంచి టీచర్లతోనా అన్ని బాగా విద్యాభ్యాసం మేర్కొని వినయంగా గౌరవించే ప్రతి ఒక్కరికి మేడం ఇది.
1: ఓకేనండి,
0: సార్ని గౌరవించే వాళ్ళు ప్రతి ఒక్కరికి మేడం.
1: ఓకేనండి, మరి మీరు కోరుకున్న వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

లిజనర్స్, మరి ఈరోజు మంచి మంచి కబుర్లు చెప్పేసుకున్నాం, మరి ఇంకా బోలెడ్ సాంగ్స్ ప్లే చేసేసుకున్నాం కదండి. మరి రేపు ప్రసారం అయ్యే మాస్ టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665 58773.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు

డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist, Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics, Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Sita Rama Electricals and Electronics, Ahuja Adreju Showroom, Bhimavaram. Pramukha Company La, Coolers, Fans, Mixilu, Grinderlu, Rice Cookerlu, Water Heaterlu, Home Theater Speakers, Stifflagers, Iron Box, Gas Stoves, Ahuja Company Sound Systems, Labhinchudu. Electrical Goods and Electronics Spare Parts, Sales and Service, Cheyabadunu. Vichendi, Sita Rama Electricals and Electronics, Ahuja Adreju Showroom, Police Bomba Center, PP Road, Bhimavaram. Cell 9867-42558. Satyasri Computers, Mavada. అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: చెవి పూట, ముక్కుది బుడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818 16 2 3 7 7 9 6 2 3 7 2 9 5.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మరికొద్ది క్షణాల్లో టీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం విత్ మీ ఆర్జే రాజ్యలక్ష్మి. సో వెల్కమ్ టు థీమ్. ఇవాంటి థీమ్ ప్రోగ్రామ్ కి మీ అందరి ముందుకి మంచి మంచి తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అయితే తెలుసుకోబే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
2: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
4: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు థీమ్ మర్సల్ లిజనర్స్. ఇవాళ మన థీమ్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినబోతున్నామండి. మరి ఆ సాంగ్ వచ్చేసి శశికిరణ్ గారి దర్శకత్వం వచ్చిన మేజర్ మూవీ నుంచి శశికిరణ్ గారు ఆలపించిన హృదయమా వినవ హృదయమా అనే సాంగ్ అయితే మీరు అందరు వినబోతున్నారండి. మరి లిజనర్స్ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనర్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: రాధికారావు గారి దర్శకత్వం వహించిన సనం తేరీ కసం మూవీ నుంచి అర్జిత్ సింగ్ ఆలపించిన తేరా చహరా అనే సాంగ్ అయితే మీరు అందరూ వినబోతున్నారండి. ఇక హర్షవర్ధన్ గారు అయితే హీరోగా, మౌరా హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే సమీర్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మీ కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసరికదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్ సెల్ లిజినెస్. మన తీన్మార్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిస్తున్నారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి మున్నా గారి దర్శకత్వం వహించిన 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా అనే మూవీ నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన నీలి నీలి ఆకాశం అనే సాంగ్ అయితే మీరు అందరూ వినబోతున్నారండి. ఇక ప్రదీప్ గారైతే హీరోగా, అమృత హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే చంద్రబోస్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజినెట్ అండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
4: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి నితీష్ గారి దర్శకత్వం అయిన చిచోరే మూవీ నుంచి దేవ్ గారు ఆలపించిన ఫికర్ నాట్ అనే సాంగ్ అయితే మీరు అందరూ వినబోతున్నారండి. ఇక సుశాంత్ సింగ్ రాజ్పుట్ గారు అయితే హీరోగా, శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే అమితాబ్ భట్టాచార్య గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సరికదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ஜே கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665 5873.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వెల్కమ్ బ్యాక్ టు థీన్ మర్సల్ లిజినెస్. మన థీన్ మర్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిస్తున్నారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి అనుదీప్ కర్ దర్శకత్వం అయిన జాతి రత్నాలు మూవీ నుంచి రామ్ మిరియాల్ గారు ఆల్పించిన చిట్టి అనే సాంగ్ అయితే మీరు అందరు వినబోతున్నారండి. ఇక నవీన్ గారు అయితే హీరోగా, భార్య హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే రామ్ మిరియాల గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ లిజినెస్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి ముఖేష్ గారి దర్శకత్వం వహించిన దిల్ బేచారా మూవీ నుంచి మోహిత్ గారు ఆలపించిన తారే జిన్ అనే సాంగ్ అయితే మీరు అందరూ వినబోతున్నారండి. ఇక సుశాంత్ సింగ్ అయితే హీరోగా, సంజన హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే అమితా భట్టాచార్య గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనెట్ అండ్ ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసరికదండి. మరి మీ అందరి కోసం ఇప్పుడు మంచి తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: డాక్టర్ మాచవరపు మహేష్, ఎంబీబీఎస్ డిఎన్బి, ఎంఎస్ న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి, ఎంబీబీఎస్ ఎంఎస్, ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్,
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు తీన్ మర్సిల్ లిజినెస్. మన తీన్ మర్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిస్తున్నారు కదండి. మరి ఇప్పుడు మనం లాస్ట్ సాంగ్ అయితే వినబోతున్నామండి. మరి ఆ సాంగ్ వచ్చేసి హరీష్ గారి దర్శకత్వం వహించిన దువ్వాడ జగన్నాథం మూవీ నుంచి జాస్ప్రీత్ గారు ఆలపించిన సిటీమార్ అనే సాంగ్ అయితే మీరు అందరు వినబోతున్నారండి. ఇక అల్లు అర్జున్ గారు అయితే హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే బాలాజీ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మీ అందరి కోసం మీ బ్యూటిఫుల్ సాంగ్ లిజినెట్ అండ్ ఎంజాయ్.

0: అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, మరి మన ఈవాల్టి థీమ్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ తెలుగు, హిందీ, తమిళ సాంగ్స్ వినేసారు కదండి. మళ్ళా తిరిగి రేపు ప్రసారమయ్యే థీమ్ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే రాజ్యలక్ష్మి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్స

0: చికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2377 96 23 7295.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.